శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2025 సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 59 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తాప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ వద్దిపర్తి పద్మాకర్.
1: ఉత్తముడైన జీవి అనిపించుకోవాలి అంటే సముద్రంలాగా గంభీరుడిగా ఉండాలి అని మనకి పద్మపురాణం చెబుతున్నది. రామాయణంలో కూడా రాముణ్ణి సముద్రయవ గంభీర అంటాడు వాల్మీకి మహర్షి. అంటే సముద్రము వలె గంభీరుడిగా ఉంటాడు. సముద్రంలాగా గంభీరుడిగా ఉంటే మానవుడికి గొప్ప కీర్తి వస్తుంది, ఉత్తముడవుతాడు, అన్ని కార్యక్రమాలలోనూ దిగ్విజయం వానికి లభిస్తుంది. కాకపోతే ఈ గంభీరత్వం అంటే ఏమిటి, సముద్రంతో ఎందుకు పోల్చారో తెలుసుకుందాం మనం. నిజానికి గంభీరము అంటే లోతైన అని ఒక అర్థం, అంతు తెలియకపోవుట. ఈ రెండు అర్థాలు, ఇంకా చాలా అర్థాలున్నా ప్రధాన అర్థాలు ఇవి. సముద్రములాగా ఒక వ్యక్తి గంభీరంగా ఉన్నాడు అంటే సముద్రం ఎంత లోతుగా ఉందో ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎక్కడ లోతుందో, ఎక్కడ ఎంత స్థాయికి వెళ్ళొచ్చో, ఎక్కడికి వెడితే తిరిగి మనం పైకి రాలేమో ఇప్పటికి కూడా తెలియదు. సముద్రం లోతు తెలియనట్టుగా ఉత్తమ మానవుడు కూడా తన మనస్సులో ఏముందో లేక తన ప్రవర్తన ఎటువంటిదో ఇతరులకి కనబడకుండా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. సముద్రానికి ఉన్న ప్రధాన లక్షణం ఏమిటి, అనేక జీవజాలాలకి నిలయం. అది సముద్రానికి రత్నాకరము అని పేరు. ఎన్ని రత్నాలున్నాయి, రత్నాలంటే ఇప్పుడు మనం అనుకున్న కేవలం రాళ్ళని కాదు, సముద్రంలో ఇప్పటికి కూడా అనేక ఆయిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని కనుక బయటికి తీస్తే ఈ భూమండలం అంతటికీ కోటి సంవత్సరాలకి కావలసినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. సముద్రంలో అటువంటి సహజమైన వాయువులున్నాయి, నూనెలున్నాయి, రాళ్ళు, రత్నాలు, నవరత్నాలు ఉన్నాయి, అనేక జీవజాలాలు ఉన్నాయి. ఇంకా విచిత్రమైన మానవులకి ఎవరికీ

0: ఎప్పటికీ అర్థం కాని సంపదలు ఎన్నో ఉన్నాయట. ఇన్ని సంపదలున్నా సముద్రం ఏమీ లేనట్టుగా నిరంతరం ఘోషిస్తూ ఉంటుంది. అంటే మానవుడు ఎంత సంపద ఉన్నా సముద్రం ఎలా దాచుకుందో అలా లోపల దాచుకోవాలి తప్ప బయటికి అహంకరించి కనపడకూడదు. సంపదలున్నాయనే అహంకారం చూపించనివాడు సముద్రుడు. కాబట్టి సముద్రం ఇవ గంభీర అంటే ఎంత డబ్బున్నా అహంకారం లేకుండా ఉండాలి అని ఒక అర్థం. రెండవది, సముద్రుడు ఏ వస్తువుని తనలో ఉంచుకోడు. మీరు ఎప్పుడైనా చూడండి, సముద్రంలో ఒక ఇటుక విసరండి, మళ్ళీ బయటికి గంటేస్తుంది. శవాలు అందులో కొట్టుకు బయటకు వచ్చేస్తే తప్ప అందులో ఉండవు. కుళ్ళిన పదార్థాలు కానీ ఏ పదార్థాలైనా, చెప్పు విసిరితే చెప్పు కూడా ఎక్కడో చోట బయటకు వచ్చేస్తుంది. సముద్రం కూడా ఇలా తనలో ఏ వస్తువుని దాచుకోకుండా బయటికి గెంటినట్టే మానవుడు కూడా కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, కార్పణ్యాలు ఇటువంటి దోషములను తనలో ఉంచుకోరాదు. సముద్రం ఎలా అయితే తనలో ఉన్న వస్తువులన్నిటినీ బయటికి పంపేస్తోందో, ఈ భౌతిక పదార్థాలని, మానవుడు కూడా తనలో ఉన్న కామక్రోధాదులని బయటికి పంపేయాలి. పవిత్రతను మాత్రం తనలో అట్టే పెట్టుకోవాలి. సముద్రుడు రత్నాల వంటి వాటిని లోపల దాస్తున్నాడు, ఇందాక చెప్పినట్టుగా చెడ్డ పదార్థాలు బయటికి పంపుతున్నాడు. అలాగే మానవుడు కూడా సద్గుణాలు ఉంచుకుని దుర్గుణాలు బయటికి పంపించేయాలి. అది సముద్ర ఇవ గంభీర, సముద్రుడిలా గంభీరంగా ఉండడం అంటే అర్థం అన్నమాట. ఇంకా మరొకటి ఉన్నది, సముద్రుడెప్పుడు ఘోషిస్తూనే ఉంటాడు. మానవుడు కూడా నిరంతరం ఇతరుల కోసం మాట్లాడుతూ ఉండాలి, తన కోసం కాకుండా. సముద్రుడు ఇతరుల కోసం నేను ఇక్కడ ఉన్నాను సుమా అని పెద్ద పెద్ద ఘోష చేస్తాడు. అలాగే మానవుల కోసం నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పడం కోసమే మానవుడు మాట్లాడాలి. తక్కిన మానవుల కోసం ఈ మానవుడు మాట్లాడాలి. అందువల్ల సముద్రంలా ఘోషించాలి. సముద్రం చూడండి, చిన్ని చిన్ని అలలు పైకి వస్తూ ఉంటే తెలియక గవ్వుకుని కాలు పెడతాం మనం. కాసేపు సరదాగానే ఉన్నట్టు ఉంటుంది, తేడా వస్తే సముద్రం హఠాత్తుగా కింద నుంచి ఇసుక్కోసి లోపలికి లాగేస్తుంది. అలాగే ఉన్నతుడైన మానవుడు కూడా ఎవడైనా కొంతవరకు క్షమిస్తాడు. రవ్వంత తేడా వస్తే, ఒరే నా జోలికి వస్తే అవసరమైతే నీకు బుద్ధి చెబుతా సుమా అని సముద్రుడు లోపలికి లాగినట్టుగా లాగేయాలి. కాబట్టి మానవుడు సముద్రుడిలో ఉన్నత లక్షణాలను గుర్తుపెట్టుకుని ప్రతి ప్రాణిని తనలో లాక్కోవాలి. అందులో దుర్గుణాలుంటే బయటికి పంపేయాలి. అంతు చిక్కని సముద్రంలాగా తనలో ఏముందో ఎవరికి బయటపడకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు జీవజాలాలకి నిలయమయ్యి ఉండాలి. మూడవది, సకల సంపదలని దాచుకుని ఇతరులకి వేళకి అందివ్వాలి. పైన వెళ్లేటటువంటి ఓడల్ని వాటిని వీలుని బట్టి రక్షించినట్టే నా అనుకున్నటువంటి వ్యక్తుల్ని, ప్రజానీకాన్ని కాపాడే బాధ్యతను భుజం మీద పెట్టుకోవాలి. కాబట్టి రాముడిలాగా మనం కూడా సముద్ర ఇవ గంభీర అనిపించుకుంటే ఉత్తమ మానవులు అవుతాం.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వడ్డిపర్తి పద్మాకర్. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం NS అగ్రికల్చరల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ CH మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం వింటారు.

0: ఇవాల్టి కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి తెలియజేయడానికి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ యాగ్రోనమీ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ సిహెచ్ మహేశ్వర్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్తే సార్.
0: సార్, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంటల ప్రణాళికలో భాగంగా ముందుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
1: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎటువంటి పంటలనైతే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి పంటలని మనం ఎన్నుకోవాలి అనే దాని గురించి ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో మనము ఎటువంటి పంటలని ఎన్నుకుంటాము, ఎటువంటి పంటలను తీసుకుంటే మనకు రైతు సోదరులందరికీ కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ ప్రణాళికలో ముఖ్య సూచన. మరియు ఈ పంటల ప్రణాళిక ఎంచుకునేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే మన ప్రస్తుతం మన వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం పంటలని వెన్నుకోవాలి. అలాంటప్పుడు ఎంత ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎంత శాతం వర్షపాతము మనము వచ్చే అవకాశం ఉంది అనేది మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, మన భారతదేశం వాతావరణం శాఖ వాళ్ళు మనకి ప్రతి నెల మన దేశంలో ఇంత వర్షపాతం వచ్చే అవకాశం ఉంది అనేది మనకు ముందుగానే సూచిస్తున్నారు. వాటికి అనుగుణంగానే మనల్ని పంటలు వెన్నుకోవాలి. లేదనుకోండి, దానివల్ల

0: విభిన్న పరిస్థితులు మనము అనుకుంటే మన రైతు సోదరులు ఎటువంటి విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణకి తీసుకుంటే ప్రస్తుతము కూడా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికి కూడా ప్రస్తుత భారతదేశంలో ఉష్ణోగ్రతలు అనేటివి 42 డిగ్రీల శాతం కంటే తగ్గట్లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం తీసుకుంటే జూన్ అయిపోయిన వెంటనే మనకి జూలై వస్తుంది, జూలై ప్రారంభంలో మనకి 35 డిగ్రీల శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలానే 20 నుంచి 30% మన భారతదేశానికి కావాల్సిన వర్షపాతం అనేది నమోదవుతుంది. మన దేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాశాతం అనేది 20 నుంచి 30% మాత్రమే మనకి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా వరి నారు పోసుకునే రైతులు కానివ్వండి, లేకపోతే ప్రత్తి లేకపోతే చెరుకు సాగుకి ముక్కు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతో నష్టపోతారు. దానివల్ల ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది వాళ్ళు ఎటువంటి పైరులు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఓకే సార్, బాగుంది. మరి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా ఒక అవగాహన కోసం రైతులకు మీరు వివరంగా తెలియజేయడం జరిగింది. అయితే మరి ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఎందుకు అవసరం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా మారుతుంది. ఒకే పంట పైన ఎక్కువగా ఆధారపడి ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఒక పంట వచ్చేసి వరి పంట. వరి పంటకి జీవితకాలం కూడా 5 నుంచి 10 సెంటీమీటర్ల నీళ్లు మనం ఎక్కువ అందించినట్టయితే వరి పైరు అనేది సస్యశ్యామలంగా ఎక్కువ దిగుబడినిస్తుంది. అది లేదు, మనకి ఈ వర్షాలు తగ్గడము, వర్షం ఎక్కువ అవడము, అంటే ఈ వాతావరణం మార్పుల వల్ల వర్షం మన దేశానికి రావాల్సిన వర్షాలు అనేవి తక్కువగా వస్తున్నాయి. దానివల్ల వరి పైరు పై ముగ్గు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండడం కోసమే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో భూగర్భ జలాలు అనేటివి దినదినాభివృద్ధి చెందకుండా రోజు రోజుకి కూడా భూగర్భ జలాల్లో నీటి శాతం అనేది ఇంకిపోతూ ఉంది. ఇలా బోరు మీద ఆధారపడిన రైతులు కూడా వాళ్ళ బోర్లలో నీళ్లు లేక ఇలాంటి వరి ఆధారిత పంటలను సాగు చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది మన రాష్ట్రానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, బాగుంది. అంటే ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు మార్కాపురము ఇలాంటి కరువు ప్రాంత రైతులకు కూడా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అసలు ఎందుకు అవసరం వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వరి ప్రధాన పంటగా ఉన్న మన తీర ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను అంటే మనం వెంటనే చేపట్టవచ్చు, చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: వరి ఎక్కువగా పండించే రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ద్వారా ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు, లేకపోతే చిక్కుళ్ళు, లేకపోతే పప్పు ధాన్యాలు, లేకపోతే నూనె గింజలు ఇలాంటి పంటల్ని వాళ్ళు బాగా సాగు చేయొచ్చు. వరి పుష్కలంగా సాగు చేస్తున్న ప్రాంతాలలో నీటి లభ్యత అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల నీటి లభ్యత అనేది తగ్గడం వల్ల వాళ్ళు మొక్కజొన్న అన్న పంటకి ముగ్గు చూపించవచ్చు. అంతేకాకుండా చిక్కుళ్ళు, కందులు, మినుములు, అలసందలు ఇవే నెలలో ఇలాంటి పంటల్ని కూడా ఎక్కువగా మనము సాగు చేసుకోవచ్చు. అలానే నూనె గింజలకి వచ్చేస్తే నువ్వులు, వేనుశెనగ లాంటి పంటలని మనము సాగు చేసుకోవచ్చు.
1: ఓకే సరే, మరి వరి ప్రధాన పంటగా ఉన్న మన ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను చేపట్టవచ్చు అనేటువంటి విషయాలు కూడా దానికి సంబంధించి చెప్పారు. ఈ మొక్కజొన్న గురించి, అదేవిధంగా కొన్ని నూనె గింజల గురించి ఇలాంటి విషయాలు తెలియజేశారు. అయితే మన మార్కాపురం జిల్లా, మన జిల్లా లాంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనువైన అంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమున్నాయి, వాటి వివరాలు తెలియజేయండి సార్.
0: వ్యవసాయ రంగంలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మన మార్కాపురం జిల్లా లాంటి ప్రాంతాలకు ఈ ప్రత్యామ్నాయ పంటలు వచ్చేసి ముఖ్యంగా సిరిధాన్యాలు, మిల్లెట్స్ అయినటువంటి కొర్రలు, సామలు, రాగులు, సజ్జలు ఇలాంటి పైర్లు మనం ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాంటి పైర్లకి ఈ ఒక్కసారి విత్తనం వేసిన తర్వాత ఈ పైర్లకి ఒక్క నీటి తడి లభ్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఖరీఫ్ సీజన్లో మనం వేసుకుంటున్న పంటలు అనేటివి కూడా 60 నుంచి 70% వరకు కూడా మొత్తము వర్షాధార ఆధారిత పంటలు కాబట్టి వర్షము తక్కువ శాతం నమోదైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఈ సిరిధాన్యాలు అనేటువంటి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా దిగుబడినిస్తాయి. అంతేకాకుండా

0: రైతులు వేరుశెనగ ప్లస్ వేరుశెనగతో పాటు ఉలవలు లేకపోతే కందితో పాటు కొర్రలు లేకపోతే కందితో పాటు సజ్జలు ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఎక్కువగా దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వర్షం తక్కువగా నమోదైనప్పటికీ కూడా బోరు సదుపాయం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి రైతులు ప్రొద్దుతిరుగుడు లాంటి పంటను కూడా సాగు చేసుకోవచ్చు.
1: ఓకే సార్, మన మార్కాపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించి మన వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు ప్రణాళికకు సంబంధించి చిరుధాన్యాల గురించి చెప్పారు, ఇంటర్ క్రాపింగ్ అంటే అంతర పంటల గురించి కూడా చెప్పారు. బాగుంది సార్. మరి ఇందులోనే ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా అంటే పోషక నిర్వహణ అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలియజేయండి సార్.
0: ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో రైతులు ఏ రైతులైతే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని ఎంపిక చేసుకుంటారో ఆ రైతులందరూ కూడా ముఖ్యంగా మొదటగా వాళ్ళు చేసుకోవాల్సిన లేకపోతే మొదటగా వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే నేల భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయించుకున్నట్టయితే మనకి మన భూమిలో ఉన్న నత్రజని, భాస్వరము, పొటాషియము, పిహెచ్ అలానే ఈసీ వంటి పోషకాల స్థాయిని మనము తెలుసుకున్నట్టయితే వాటికి భూసార పరీక్షకి సంబంధించిన వచ్చిన రిపోర్ట్స్కి అనుగుణంగా మనము నేలలో మనం ఎంత శాతం నత్రజని ఇవ్వాలి, ఎంత శాతం భాస్వరం ఇవ్వాలి, ఎంత శాతం పొటాషియం ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మనము ఎరువుల వాడకం అనేది చేయాలి.
1: ఓకే సార్, బాగుంది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అగ్రోనమీ విభాగము అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఈ మహేశ్వరరెడ్డి గారు రైతు సోదరులకు మరి చక్కటి విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే సార్.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మహేశ్వరరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటట్టు చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క పక్కురు సేద్యం చేయాలి. పక్కురు సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
0: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలు

కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్

0: కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం.

0: వార్తలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 సినీ గీతం ప్రసారమవుతుంది. అనంతరం 7:20 తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్ సుదర్శనరెడ్డి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మార్కాపురం మహరణాలు అతివల గేమ్ షో లైవ్ ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 4:50 సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:11 హిందీలోను, 6:05 రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అలాగే 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 నాటిక కార్యక్రమంలో భాగంగా మనసులు కలిసిన శుభవేళ నాటిక ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం గురించి దర్శి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానసాగారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే.

దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఇంటర్నేషనల్ న్యూస్ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్ క్యాప్సిల్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరభాయ్ చాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
2: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष से और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
1: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గ నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
2: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्ष

0: लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले।
1: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
1: చందు చాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్, ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ ఓల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింస

0: ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగు రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషిబీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతోంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సినీ గీతం వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట రౌడీ బాయ్స్ చిత్రానికి గాను మంగ్లీ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
5: చిక్కుకుంది.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 7:20 కావస్తుంది. తిరుమలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన
2: సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్రస్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో
1: దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోటిలో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతం

లో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అర్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు రెండు ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్రస్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాతు రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం 4 కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుషోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహ అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతినిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో

0: మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమణి నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాల్ వారి వైభవము, అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేషశాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకటరమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలు ఉన్నాయి, క్రింద కొన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని ఆ శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణస్తోమ భూషణ జని భజస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. ఈ తిరుమల క్షేత్రంలో మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం

ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా స్నపణ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు.

0: నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవా అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాల్ వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాల్ వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమై చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖులు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ని కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలున్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతృత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మాన తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్త సర్వశోక వివర్జిత అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేనూని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా

భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరంలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్య, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోనూ, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురిష్టి కలిగి అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము, యశస్సు, కీర్తి కలుగుతుంది. ఆజ్యైన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశిష్య సర్కల అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనం ఇక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్రస్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసీ వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేదమంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం స్యాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ, పాలు కానీ, లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవి

చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవించే

0: అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్రధారలతో స్వామివారికి ఆ శ్రపణ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం. శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో, భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో కూలీ చిత్రానికి గాను సుబ్లాషిని అనిరుద్ రవిచంద్రన్ పాడిన పాట వింటారు. సంగీతం అనిరుద్ధ్.

మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం నీయా.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బీస్ట్ చిత్రానికి గాను జోనితా గాంధీ అనిరుద్ పాడిన పాట వింటారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: will be held at the Kavivarya Suresh Bhat Auditorium in Nagpur from 9 to 10 a.m. this morning. Vice Chancellor of the National Institute of Ayurveda Jaipur, Dr. Sanjeev Sharma, informing about this event, said that this year's Ayurveda Day will focus on strengthening Ayurveda through evidence, research and innovation while promoting community health and well-being. Director of the Institute of Liver and Biliary Sciences, Delhi, Dr. Shiv Kumar Sarin, will address a scientific session on integrating therapies is needed to reduce non-communicable diseases burden by 2027. The program will also witness the launch of From Traditional Wisdom to Global Leadership Ayush Vision 2030 report, the status report on Ayush-related inventions in India, and the Central Council for Research in Ayurvedic Sciences Ayurveda Gyan Naipunya Initiative CCRAS Agni and Assessment Scale Web Portal. Dhananjay Vankhede, Akashwani News, Nagpur.
1: The India Meteorological Department has forecast heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. The weather agency has predicted heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Sikkim, Bihar, Jharkhand, Kerala, Mahi, Konkan, Goa, Maharashtra and West Bengal. A deep depression over the west central and adjoining northwest Bay of Bengal is moving west-northwestwards and is lying about 150 kilometers south-southeast of Gopalpur in Odisha. It is expected to cross the coast between Visakhapatnam and Gopalpur tonight. More from our correspondent.
2: The India Meteorological Department says the deep depression is moving west-northwestwards and is likely to cross the North Andhra Pradesh-South Odisha coast between Visakhapatnam and Gopalpur during tonight and early hours of tomorrow. Ganjam, Gajapati and Koraput are under red warning for heavy to very heavy rain, with extremely heavy rain at isolated places. Kalahandi, Navarangpur, Koraput and Malkangiri are also under red warning for the following 2 days. Schools have been closed in several districts, while government employees' leave has been cancelled in Ganjam, Koraput and Kalahandi. Collectors of 11 districts are on high alert and shelters have been kept ready. Winds along the South Odisha coast may reach 55 to 65 km per hour, gusting up to 75 km per hour. Prakash Das for Akashwani News, Bhubaneswar.
1: And in sports, at the Asian Games, India is looking to build on its medal tally on day 4 today at Aichi Nagoya in Japan, with several athletes and teams competing across disciplines. In shooting, double Olympic medalist Manu Bhakkar has qualified for the final of women's 10-meter air pistol event. She finished third in the qualification round. However, the trio of Manu, Suruchi Singh and Isha Singh failed to qualify in the team event. Indian swimmer Beniston Benediction has qualified for the final of the men's 100-meter butterfly event. He finished ninth overall in the heats to secure his place in the final, which will be held at 1:38 p.m. today. In rowing at the Asian Games, Balraj Panwar has qualified for the final of the men's single sculls event. He finished third in his heat with a timing of 6 minutes 52.84 seconds and was fourth overall across the two heats. The final will be held tomorrow. India have also secured final berth in the men's double sculls event. Satnam Singh and Salman Khan finished second in their heat, clocking 6 minutes 15.63 seconds. They finished fourth overall across the two heats and advanced to the final. In canoeing, the Indian men's kayak 4 team has qualified for the final A. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
3: Thank you, Anuja. Hindustan Times refers to the president's speech at the 72nd National Film Awards ceremony near the Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. US President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
4: ആകാശവാണി അന്നമയ്യ ജില്ലാ സമാചാര ലേഖ വിന്റാരു.
5: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్టు నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరు నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ నివానీటి కోసం 2వ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా 6 తడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి,

0: సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. హలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: హలో. హలో
3: హలో మేడం.
1: హలో
3: హలో మేడం. హలో హలో హలో
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
3: నేను రామసుబ్బన్ మేడం. హలో హలో హలో
1: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో మేడం, నేను రామసుబ్బన్ మేడం. హలో
1: కార్యక్రమంలో ఒక మంచి పాటను వినేద్దాం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, వినిపిస్తుందండి? హలో, మీ వాయిస్ రావట్లేదండి నాకు. హలో

0: హలో హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగా వినిపిస్తుందా మేడం గారు?
0: వినిపిస్తుందండి, చెప్పండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. సారంగధర మేడం గారు చిత్రం పేరు.
0: సారంగధర్యా.
1: ఓ రాజా ఇటు చూడబోయి,
0: పోయినసారి
1: భానుమతి గారి పాట వినిపించండి మేడం గారు.
0: సారంగధర.
1: అవును మేడం గారు.
0: తప్పకుండా వినిపిస్తానండి. పోయినసారి కూడా ఇదే సాంగ్ అడిగారు కదా మీరు.
1: పెట్టుకుంటున్నారు మేడం గారు మీరు.
0: ఓకేనండి, మీరు అడిగిన సాంగ్ వచ్చేసి వస్తే వినేసేయండి.
1: కృతజ్ఞత వందనాలు మేడం
0: థ్యాంక్
1: గారు.
0: యూ సో మచ్.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: వెంకటలక్ష్మమ్మ గారు చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: గోపాలకృష్ణుడు మేడం.
0: గోపాలకృష్ణుడులో ఏ పాట వేయమంటారు? గోదారి గట్టన సాంగ్ అండి. తప్పకుండా ప్లే చేసేస్తానండి. ఏం చేస్తుంటారు మీరు?
1: పని పోతాం మేడం.
0: ఓకే ఓకే, మీరు కోరిన పాట వచ్చేసేసింది, వినేసేయండి.

0: నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మా, ఎవరు చెప్పండి? హలో
1: మేడం
0: చెప్పండి, మీ పేరు?
1: పోలమ్మ మేడం.
0: పోలమ్మ గారు ఏ చిత్రం నుంచి పాట వింటారు ఈరోజు?
1: మేడం సీతమ్మ వాకిట్లో సినిమా చెప్పండి మేడం.
0: సీతమ్మ వాకిట్లో తప్పకుండా ప్లే చేసేస్తానండి. మీరు కోరిన పాట వచ్చేసేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
6: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
7: హలో,
6: గుడ్ మార్నింగ్ అండి.
7: నమస్తే మేడం.
6: నమస్తే అండి.
7: బాగున్నారు?
6: చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
7: బాగున్నాను మేడం. నాతో పాటు అందరు బాగుండాలని కోరుకుంటున్నా.
6: మీ పేరు అందరికి శ్రోతలకు తెలియజేయండి. మాకు ఎలానో తెలుసు, మీరు రెగ్యులర్ కాలర్.
7: సరే మేడం, నా పేరు కోటేశ్వరరావు మేడం, కొత్తపల్లి నుంచి.
6: చెప్పండి కోటేశ్వరరావు.
7: తాజ్మహల్ సినిమాలో మేడం.
6: చెప్పండి.
7: తాజ్మహల్ సినిమాలో మంచు కొండల్లో ఉన్న చంద్రమ్మ మళ్ళీ మళ్ళీ వచ్చి పోమన్న పాట మేడం.
6: తప్పకుండా ప్లే చేస్తానండి.
7: వినసులు అందరి కోసం మేడం. థ్యాంక్ యూ మేడం.
6: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: हेलो हेलो,
1: गुड मॉर्निंग मैडम।
0: गुड मॉर्निंग अंडी.
1: अब सुरेश मैडम मार्कापन जी। थैंक
0: हेलो एफ़एम की స్వాగతం సురేష్ గారు.
1: యూ మేడం।
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: ఆపద్దాంతం మేడం,
0: అందులో ఏ పాట వేయమంటారండి?
1: అవురా మంచిదండి।
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: థ్యాంక్ యూ
0: కార్యక్రమం
1: మేడం,
0: వింటూ ఉండండి.
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇలందరి మేడం, నా పేరు రాజేష్ ఖన్నా.
0: రాజేష్ గారు
1: మేడం,
0: వింటున్నారా మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్?
1: మేడం కొద్దిగా వర్షాలు పడితే వాతావరణం బాగాలేదు మేడం, ఇంత ముందే లేచే మేడం, చల్లగా ఉంటేసరి వాతావరణం.
0: ఓకే ఓకే, ఏ చిత్రంలోంచి పాట కావాలి?
1: మేడం కలిసిందారా మమ్మీ నుండి మేడం, నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేసేసింది, వినేసేయండి మరి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
4: హలో మేడం.
3: హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను బొద్దకొండమ్మ, నాగిరెడ్డిపాళెం నుంచి బొద్దకొండమ్మ మాట్లాడుతున్నాను మేడం.
3: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
4: నాకా
3: మీకే
4: నాగేశ్వరరావుది, నాగేశ్వరరావు పాట. ఉన్నావా అసలు ఉన్నావా పాట మేడం.
3: తప్పకుండా ప్లే చేస్తానండి.
4: పూర్తి పాట మేడం, పూర్తి పాట.
3: పూర్తి పాట వేస్తాను. ఓకేనా?
4: ఓకే మేడం.
3: థ్యాంక్ యూ.
4: ఓకే.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం. సల్లా వెంకటేశ్వర్ మేడం, సేమ కుర్తు నుంచి.
0: వెంకటేశ్వర్లు గారు,
1: మేడం
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: ఓకే మేడం. మేడం, ఈరోజు అందరూ మంచివారే.
0: అందరూ మంచివాళ్లే.
1: మంచివారే తోన బాబు ఇచ్చారు మేడం.
0: అందరూ మంచివారేలో ఏ పాట ఏమంటారు?
1: ఎవడు రా పగవాడు అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: ఓకే, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే వింటూ ఉండండి కార్యక్రమాలు.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేసేద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేష్ గారు?
1: నరేంద్రారెడ్డి.
0: నరేంద్రారెడ్డి గారు,
1: మేడం
0: మీకు హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఏ చిత్రంలోంచి పాట వింటారు
1: మేడం? జగదేక వీరుని కథ.
0: జగదేక వీరుని కథ,
1: అవును మేడం. ఆ సినిమాలో ఓ తిల్లి ఓహో తక్కి అనే పాట మేడం.
0: అందులో జలకాలాటలలో సాంగ్ ఉందండి, అది ప్లే చేయమంటారా?
1: చేయండి మేడం, బాగుంటుంది అది కూడా.
0: థ్యాంక్ యూ అండి, బాగుంటుందని.
1: కోరుకుని శ్రోతలు మేడం,
0: చెప్పండి.
1: స్వరూప పూజ ప్రత్యక్ష దిలీప్ చంద్రారెడ్డి అనిత పూజ ధనంజయ పోలయ్య గారు బ్రహ్మయ్య గారు గుప్త గారు మాణిక్యరావు గారు
0: అందరి కోసం ప్లే చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
1: థ్యాంక్ యూ.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం. మాది మొండ్రాయి గ్రామం, తంగ మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి
1: మేడం? మాకు ఖైదీ నెంబర్ 786 సినిమా నుండి గువ్వా గోరెంక అనే పాట.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: మేడం మా కుటుంబ సభ్యుల పేరు చెప్తాను మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మన రేడియో వింటున్న శ్రోతలందరికీ.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, మా తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుండి నా పేరు వేముల పరశురాం.
0: వేముల పరశురాం గారు,
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ మేడం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం మీకు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఈరోజు ఏ చిత్రంలోంచి పాట వినిపించమంటారు?
1: మేడం, పాండవ వనవాసం పేరు.
0: పాండవ వనవాసం.
1: మేడం
0: తప్పకుండా ప్లే చేస్తానండి. అందులో ఏ పాట ప్లే చేయమంటారు?
1: అందులో మేడం పద్యాలు మేడం, ఘంటసాల మాలపించి వాడి మేడం.
0: ఘంటసాల.

0: గారిది, పి సుశీల గారిది వినిపించమంటారా?
1: పద్యాలు మేడం, పద్యాలు ఉంటాయి
0: ఓకే అండి.
1: అందులో. దారుణి రాజ్య సంపద అని ఉంటుంది మేడం, ఘంటసాల మాలవపేది వాడిని ఎన్టీ
0: దారుణి,
1: రామారావు, ఎస్వీ
0: ఓకే
1: రంగారావు.
0: తప్పకుండా ప్లే చేస్తాను.
1: ధన్యవాదాలు మేడం. తీర్ల
0: ధన్యవాదాలు.
1: వంచరం మేము పరిశ్రమ.

0: సుయోధన, సాహసం సర్వదా జయప్రదం కాదు నాయన. కాలం ఎప్పుడూ మనది కాదు. మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజవుతాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోనాయన.
1: దుర్యోధన సార్వభౌమ, ఆనాడు జూత మందిరంలో ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకున్నామని అపహసించావు. మరి ఈనాడు నీ అర్థాంగి భానుమతీదేవి కన్నీటితో నీవు నీ ప్రాణాలు దక్కించుకున్నావు సుమా. దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒడ్డి జూతమాడుతావా? మరణించి మట్టిపాలు చేస్తావా? మా పరాక్రమం చూచి మత్సరించావు. మమ్మల్ని తుదముట్టించాలని ఎన్నోసార్లు ఎత్తునించావు. కాలకోటం తినిపించావు, గంగలో నెట్టించావు, రాక్షాగృహంలో పెట్టి దహించావు, మాయాద్యూతంలో మా రాజ్యశ్రీని హరించావు, మా జిల్లాలు ద్రౌపదిని సభ కీర్చి ఒలువలు ఊపించావు. నువ్వింతలింతలు చేసినా మన్నించి బాంధవ్యం పరిగణించి నిన్ను రక్షించిన మా అన్న ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో గుర్తుంచుకో. అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే నీ శిరస్సు ఏనాడో నా గదాదండంతో చిన్నాభిన్నం చేసుకునేవాడిని. అరుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని హస్తినాపురి చేరుకో.
0: సుయోధన, జరిగిన దుస్సంఘటన మర్చిపోనాయి. భీమసేన, తమ్ముణ్ణి బంధ విముక్తుడిచ్చి

0: అవమానం. రేటు తిని కాటున కైవేచి త్రాసుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహావమానం, దుర్భర పరాభవం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ముడుచుకోదు.
1: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అమ్మా.
1: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? మీ పేరు?
2: మాకు ఇవాళ నా పేరే భగవాన్ సినిమాలో పాట కావాలమ్మా.
1: నా పేరే
2: భగవాన్.
1: చెప్పండి, అందులో
2: ఏదో ఒక పాట, మంచి పాట ఒకటేమ్మా.
1: తప్పకుండా అండి.
2: సరేమ్మా.

0: మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం మహారాణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈరోజు కార్యక్రమంలో గేమ్ ఏంటంటే మనందరికీ బాగా నచ్చినవేనండి, అవేనండి పాటలు, సాంగ్స్. ఈరోజు గేమ్ మేము సాంగ్స్లోని చరణంను ప్లే చేస్తాం, మీరు ఆ సాంగ్ ఏంటో కనిపెట్టడమే. మరి ఇంకొకసారి చెప్పమంటారా? మేము సాంగ్లోని మిడిల్ పార్ట్ ఎక్కడైనా ప్లే చేస్తాము, అది మీరు ఆ సాంగ్ ఏంటో కనిపెట్టేసేయండి. మేడం ఎలా ఉంది గేమ్?
1: బాగుంది మౌనిక, చాలా బాగుంది. శ్రోతలకి మన పాటలు అంటే చాలా ఇష్టం కదా మరి.
0: అవును మేడం.
1: అలాంటి పాటల్ని ఈరోజు ప్రసారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా స్పందిస్తారు.
0: ఓకే, ఒక పాట ప్లే చేసేయమంటారా?
1: చేయి మౌనిక.
0: ఓకే మేడం.

0: మేడం, ఫస్ట్ సాంగ్ మన శ్రోతలు చెప్తారంటారా?
1: చెప్తారని అనుకుంటున్నాను మోనిక.
0: చూద్దాం మేడం, ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దామా? హలో
1: మాట్లాడండి.
2: హలో
0: హలో, ఇది అతివలు మార్కాపురం మహారాణులు ప్రోగ్రాం అండి. హలో
1: హలో, మహిళా శ్రోతలకు మాత్రమేనండి ఈ కార్యక్రమం.
0: దయచేసి మహిళలు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో కాలర్ వస్తున్నారని. హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అమ్మా, మార్కాపురం మహారాణులకి స్వాగతం. చెప్పండి, మీ పేరు?
3: లీలావతి మేడం.
0: లీలావతి గారు, సాంగ్ విన్నారా?
3: విన్నాను మేడం. గుంటూరు కారం మేడం.
0: ఏ పాట అది?
3: గుంటూరు కారం కుర్చీని మాట్లాడ.
0: చెప్పేశారండి, కంగ్రాచులేషన్స్.
3: థ్యాంక్ యూ మేడం.
0: లీలావతి గారు, మీకోసం మంచి పాట ప్లే చేయమంటారా మరి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండాలి. ఓకే అండి.

0: చదువుతున్నా.
1: చూసారా మేడం ఎలా చెప్తున్నారు మన శ్రోతలు,
2: మరి
1: సాంగ్స్ లో కూడా గట్టిగానే, గేమ్స్ లోనే కాదు, గేమ్స్ లో కూడా
2: ఆ మాత్రం ఉండాలి మరి.
1: ఓకే, నెక్స్ట్ సాంగ్ చూసేద్దామా మరి.
2: ఓకే మోనికా,
1: మన మహారాణుల కోసం ఒక మంచి
2: బ్యూటిఫుల్ సాంగ్ ప్లే
1: చేస్తున్నాను, మరి చెప్తారో లేదో చూద్దాం.
2: ఓకే.

0: మరి కాలర్ని తీసుకుందామా మేడం?
1: ఓకే మోనికా.
0: హలో
2: హలో,
0: హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నా పేరు శ్రావణి అండి.
0: శ్రావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: హైదరాబాద్ అండి.
0: ఓకే, హైదరాబాద్ నుంచి కూడా వింటున్నారా?
2: అవునండి, అది
0: ఓకే.
2: షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్.
0: ఓకే అండి, మీరు విన్నారా మరి సాంగ్?
2: విన్నా విన్నా.
0: ఏం సాంగ్ చెప్తారా మరి?
2: పల్సర్ బైక్.
0: ఓకే, కంగ్రాచులేషన్స్ అండి.
2: థ్యాంక్ యూ.
0: శ్రావణి గారు
2: చెప్పండి,
0: ఏం చేస్తుంటారు?
2: ఏం లేదండి, ఇంకా ఖాళీ.
0: ఓకే అండి, మీరు కోరిన మీరు కనుక్కున్న పాటనే ప్లే చేస్తున్నాము, వినేసేయండి అయితే.
2: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తూ ఉండాలి
2: తప్పకుండా.
3: రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే, ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకో.

0: మేడం, సాంగ్ ఎలా ఉంది?
1: బాగుంది మోనిక, చాలా బాగుంది సాంగ్.
0: ఓకే మేడం, నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ మన మహారాణులకి ఇంకొక సాంగ్ వినిపించైనా?
1: వినిపించు.
0: ఓకే మేడం, చూడండి ఈ సాంగ్ చెప్పగలరో లేదో చూసేద్దాం అయితే.
1: ఓకే.

0: ఈ సాంగ్ చెప్తారో లేదో చూసేద్దామా?
1: చూద్దాం.
0: ఓకే, కాల్ తీసుకుందాం మేడం అయితే.
1: ఓకే.
0: హలో.

0: మౌనిక,
1: ఏంటి చెప్పండి?
0: ఏంటి మొక్కలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
1: మా ఇంటి దగ్గర నాటడానికి తీసుకెళ్తున్నాను మేడం. మీరు ఒక మొక్క తీసేసుకోండి.
0: అయ్యో, మొక్క నాటడం సరే, కానీ దానికి రోజు చూసుకోవడం నా వల్ల కాదమ్మా.
1: సరే మేడం, మొక్కల గురించి మనం కాలర్తో మాట్లాడేద్దామా? మరి కాలర్ తర్వాత మొక్కల గురించి మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే మేడం.
0: నమస్తే మంజుల గారా?
2: అవును మేడం, గుర్తుపట్టారు మేడం.
1: మంజుల గారి నవ్వు చూసే గొంతు గుర్తుపట్టేయచ్చు మేడం.
0: ఓకే,
2: అవును మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం, ప్రోగ్రామ్ బాగుంది.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మంజుల గారు చెప్పండి, మరి ఈరోజు పాట విన్నారా?
2: మ్యారీ టూ మేడం.
0: మ్యారీ టూ,
1: మ్యారీ టూలో ఏ సాంగ్ వేసాం?
2: రౌడీ బేబీ.
1: ఓ, కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్గా గెస్ చేశారు.
0: మంజుల గారు ప్రతిరోజు ప్రతి హలో
2: చెప్పండి మేడం.
0: ప్రతి సోమవారం శుక్రవారం తప్పకుండా చేయండి మంజుల గారి కాల్.
1: ఓకే అండి, మీరు మీరు గెస్ట్ చేసిన సాంగ్ ప్లే చేసేస్తున్నాను.
2: సరే మేడం,
1: వినేసేయండి.
0: ఎలా ఉన్నాయండి పాటలు?

0: మీరు వింటున్నారు మార్కాపురం మహారాణలు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. ఏంటి మేడం, ఏదో మొక్కల గురించి మాట్లాడుతున్నారు ఇందాక.
1: అవును మానిక, నన్ను మొక్క నాటమంటున్నావు కదా, నాటడం వరకు ఓకే, మరి దానికి నీళ్లు పోయడం ఇవన్నీ నా వల్ల కాదే.
0: అదేంటి మేడం అలా అంటారు, మొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. మొక్కలు పెరిగి చెట్లయితే మనకు అవి నీడనిస్తాయి, స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తాయి, వాతావరణాన్ని కూడా చల్లగా ఉంచుతాయి. అవును మేడం, అందుకే మనం చెట్టు పచ్చదనం పరిశుభ్రత మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి పెంచడం చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో.
1: కానీ మొక్క నాటిన తర్వాత దాన్ని ఎలా చూసుకోవాలి?
0: ఎలా చూసుకోవాలో మీకు చెప్తాను మేడం. ఒక కాలర్ తీసేసుకుందాం, మనం ఒక సాంగ్ ప్లే చేసేద్దామా? మరి
2: ఓకే, ప్లే చేద్దాం.
0: సాంగ్ ప్లే చేస్తున్నానండి.

0: సమయానికి నీళ్లు పోయాలి కూడా. మొక్క చుట్టూ కలుపు మొక్కలు తొలగించాలి, అవసరమైతే కంచె కూడా వేసి కాపాడుకోవాలి మనం.
1: అయితే మొక్క నాటడం మాత్రమే కాదన్నమాట, దాన్ని పెంచడం కూడా మన బాధ్యత అన్నమాట.
0: అవును మేడం, చాలా. అయితే కాలర్తో మాట్లాడేద్దామా?
1: మాట్లాడేద్దాం.
0: హలో.
2: హలో, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్కాపురం మహారాణాలు.
2: థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.
0: ఏ మహారాణి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా?
2: రామకుమారి మేడం.
0: రామకుమారి గారు, పాట తెలుసా అండి?

0: మార్కాపురం మహారాణులకి ఫస్ట్ టైం కాల్ చేశారా?
1: లేదు లేదు మేడం, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను.
0: ఓకే,
1: ప్రతి బుధవారం ట్రై చేస్తాను, కుదిరినప్పుడు కాల్ కలుస్తుంది.
0: ఓకే, తప్పకుండా కాల్ చేస్తూ ఉండండి.
1: అలాగే అలాగే.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
1: థ్యాంక్ యూ.

0: ఓకే మేడం, కాలర్ తో మాట్లాడేద్దామా? మరి
1: మాట్లాడేద్దాం. హలో
2: హలో
1: హలో, ఎక్కడి నుంచి అండి?
2: మేము హైదరాబాద్ నుంచి అండి.
1: హైదరాబాద్ నుంచి మార్కాపురం మహారాణులు కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, పాట విన్నారా?
2: విన్నామండి. ఆ పాట
1: నక్లీసు గొలుసు.
0: కంగ్రాచులేషన్స్ అండి.
1: మూవీ ఐడియా ఉందా అండి? హలో.
2: లేదండి.
0: మీ పేరు చెప్పలేదు.
2: కీర్తన అండి నా పేరు.
0: ఓకే. హలో కీర్తన గారు, ఏం చేస్తుంటారు?
2: నేను సాఫ్ట్వేర్ అండి హైదరాబాద్ లో.
0: ఓకే. మీరు కూడా మా మార్కాపురం ఎఫ్ఎం ని వింటున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నామండి.
2: థ్యాంక్ యూ అండి, బాగుంటుంది.
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి కీర్తి గారు.
2: ఓకే అండి,
1: పాట వస్తుంది, మంచి పాట మీకోసం ప్రసారం చేస్తాం, వినండి.

0: మేడం చూసారా, ఈరోజు మన
1: కాల్స్ బాగా
0: మనరమలు బాగా కాల్స్ చేస్తున్నారు.
1: అవును.
0: అయితే నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు ఒక సాంగ్ వినిపించేద్దామా మరి వాళ్ళకి?
1: ఓకే
0: ఓకే, మహారాణులు మీకోసమేనండి సాంగ్ వచ్చేసేస్తుంది, వినేసేయండి.

మీరింతవరకు మార్కాపురం మహరౌణులు అతివల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 10 గంటలు కావస్తుంది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం వివిధ్ భారత్ కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలు

0: సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజులు తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
1: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు, QCOలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడిసరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన, ఆలస్యమైన QCO అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం QCOలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200లకు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ EPMను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో EPM కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, MSME కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ EPM గురించి

0: ఆంధ్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
1: తో ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కి అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హి కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కు దీ జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్ జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ రిడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సబ్సే పహలా ఇస్కా ఎలిమెంట్ హై వో హై ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ క్రెడిట్. సెకండ్ పిల్లర్ ఆఫ్ దిస్ ఎంటైర్ మిషన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ దిశా కా సారా ఫోకస్ హై జో నాన్ టారిఫ్ బ్యారియర్స్ దునియా మే కై దేశో నే బనా కే రఖే హువే హై.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు, ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
2: ఇండియా హస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the four nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
0: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
3: భారత్ ఆజ్ విశ్వకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా ఔర్ ముష్కిలో కే సమయ కో ఆర్థిక సుధార్ కే అవసర్ మే పరివర్తిత్ కియా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై. రెడ్ టేప్ కో హటాకర్ రెడ్ కార్పెట్ బిఛా రహే హై. జిఎస్టీ ఔర్ ఇన్సాల్వెన్సీ అండ్ బేసిక్ కోడ్ కే లాగూ హోనే సే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బఢా హై. రక్షా ఔర్ అంతరిక్ష జైసే క్షేత్ర జిన్ కో ప్రతిబంధిత్ మానా జాతా థా ఆజ్ ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోల్ దియే గయే హై.
0: ఏక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాల్లో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం ఒక రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి

0: వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500 పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపో ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 trillion ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
1: వి గ్రో ఫ్రమ్ అ $4 trillion ఎకానమీ టుడే టు అ $30-35 trillion ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 years. By 2047, when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
0: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత బదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను, సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి, సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కథ. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
4: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
5: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: Shakti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మూసపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్ అంటూ మెసేజ్ పంపించారు. 2012 అన్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా ఆచార్యపేట విలేజ్, వీరమ్మ, వరలక్ష్మి, శ్రీదేవి, సువర్ణ, దేవాంశిక, రిషిధర్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కడప నుండి వినయ్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఆదిత్య, సమత అంటూ. ఇంకా అలాగే నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుండి దామల్ల చిన్నమస్తానరావు, దామల్ల పెద్దమస్తానరావు, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే పంపలేదు. ఇంకా కొనకండ్ల రామన్నారావు, కవిత, జోష్నవి, మోహిత్రావు బెంగళూరు నుండి సెప్టెంబర్ 23 అన్నారు, కానీ ఇయర్ ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఇంకా చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ పంపిస్తారు. అనంతపురం నుండి

కృష్ణరాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి డేట్ అయితే పంపించారు, ఇయర్ అయితే పంపించలేదు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి అంటూ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గోవర్ధన్ రావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మొతిబాయి అంటూ మెసేజ్ పంపించారు 2021లో, అంటూ 2021 కాదు. ఇంకా ఐఎమ్ శ్రీనివాసరావు గుడివాడ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపినేయ పాలెం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుండు శివుడు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గేట్వే విలేజ్ అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట, గేట్వే విలేజ్ నుండి. ఇంకా నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్జీ దివ్యాబాయి అజయ్ శృతి అంటూ 2023 అని పెట్టారు, 2023 కూడా కాదు. ఇంకా కాదరాబాద్ విలేజ్ నుండి ప్రొద్దుటూరు అంటూ వడ్డే రంగ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కొంతమంది ఇంకా ఓన్లీ ఈ డే ఒకటే చెప్పారనమాట, 23 సెప్టెంబర్ అని చెప్పి. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2018 అనమాట, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ మొదటిసారిగా 2018లో నిర్వహించారు. సో మరి హరివిల్లులో ఇంకొన్ని క్వశ్చన్స్ మీకోసం నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది. పిన్ కోడ్ పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మరి పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చలో మూవీ నుండి, చూసి చూడంగానే అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మహతి స్వర సాగర్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: పూకాలను ఎక్కువ లాభాలు. జస్ట్ పక్క క్లిక్లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పి అడిగాను. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ ఎవరెవరు పంపించారు అంటే, సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు గారు హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేటపాలెం రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ 1989 అని మెసేజ్ పంపించారు. 1989 కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మార్కాపురం నుండి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శ్రీనివాస్ గన్నవరం మెసేజ్ పంపించారు తిరుపతి నుండి, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బొడ్డు తులసీదాస్ నవీన్పేట్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ పి శ్రీనివాసరావు గుడివాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ 2015 అని చెప్పారు. 2015 కాదు, ఆగస్టు 15, 2015 కాదు. సో ఇయర్ అయితే తప్పు చెప్పారు. ఇంకా శ్రీరామ్ బికాజీ వేలంకర్ కృషి వలన పిన్ కోడ్ ఏర్పాటు చేశారని చెప్పి వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వెంకటనారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ధను శ్రీకాకుళం సోంపేట మండలం నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా జల్లా జయరాం జిల్లా సరస్వతి మెసేజ్ పంపించారు. పదిపుట్ట బయలు పాకాల మండలం నుండి అంటూ మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ మెసేజ్ పంపించారు, చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గద్వాల జిల్లా ఎర్రమండలి మండలం నుండి పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి మెసేజ్ పంపించారు.

రైట్ ఆన్సర్ 78 పంపించారు, 78 కాదు. ఇంకా పెడన్న జోగనంద్రరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ సార్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కొంచెం తడబడినట్టున్నారు హియర్ కరెక్టా కాదా అని చెప్పి. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1972 అనమాట, 1972లో స్టార్ట్ చేశారు. పిన్ కోడ్ వ్యవస్థ భారతదేశంలో 1972లో స్టార్ట్ చేశారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించినందుకు అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సరుకు మనం సపోజ్ మనం ఓడల్లో కానీ ఓడరేవుల్లో కానీ అలాగే సముద్రపు నుంచి కూడా మనం సరుకు తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ పేరేంటి? సో మరి దాని పేరు తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పోలీసోడు మూవీ నుండి కన్నుల్లో ఉన్నావా అనే పాట అయితే వస్తుంది. ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 10:49 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశ ఏంటి అని చెప్పి అడిగాను. మరి దాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పి కూడా అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ఖాదరాబాద్ విలేజ్ ప్రొద్దుటూరు వడ్డేరంగ అంటూ మెసేజ్ పంపించారు. ఇందాక ఆల్రెడీ మెసేజ్ పంపించేశారు. సో శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున్, అభిరామ్, కేశవ్ నగర్, ధర్మవరం నుండి సప్లై అంటూ మెసేజ్ పంపించారు. సప్లై కాదు, దాన్ని ఇంకో పేరుంది. ఆన్సర్ ఇస్ పంపిణీ చేయటం లేదా రిటైల్ బిజినెస్ అంటూ సత్యనారాయణ దేవినగర్ విజయం నుండి మెసేజ్ పంపించారు. సో అది కూడా కాదు. ఇంకా లాజిస్టిక్స్ అంటూ సుమని పెడన నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం కూడా సరఫరా గొలుసు అని చెప్పి సప్లై చేయను అంటూ తెలుగులో పంపించారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు వచ్చేసరికి డైరెక్ట్ టు కన్జ్యూమర్ అంటూ మెసేజ్ పంపించారు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ కాదు. ఇంకా దేవసేన తిరుపతి నుండి మీ ద్వారా తెలుసుకోబోతున్నాం అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా చెప్తాను నేను ఆన్సర్ అయితే. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అంటూ మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా రవాణా అని పిలవచ్చు అంటూ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి మెసేజ్ పంపించారు, కాదు. ఇంకా

తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ పంపించారు, ఆన్సర్ తెలియదు అంటూ. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవనపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శశిప్రియారెడ్డి నెల్లూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లత ఫ్రమ్ ఉయ్యూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సరుకు వినియోగదారునికి చేరే ప్రక్రియను డిస్ట్రిబ్యూషన్ అంటారు అంటూ వెంకటనారాయణ ఎన్ జాన్స్కి ఖమ్మం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం, అది కూడా కాదు, కొనకండ్ల రమణారావు బెంగళూరు నుండి అల్టిమేట్ కన్సైన్ అని చెప్పి మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నమస్తే ఆజమదు అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అంటూ మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి దిగుమతి అంటూ మెసేజ్ పంపించారు. కాదు, ఇంకా మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి డెలివరీ అంటూ సింపుల్గా మెసేజ్ పంపించేశారు. అది కూడా కాదు. సూర్యకుమారి పాలకొల్లు నుండి రవాణా

రాణి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. నమస్తే అజయ్ మధు అంటూ ఎర్రమిల్లి సీతమ్మలక్ష్మి అమలాపురం నుండి పాయింట్ ఆఫ్ కన్జంప్షన్ అంటూ మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి దిగుమతి అంటూ మెసేజ్ పంపించారు కాదు. ఇంకా మువ్వల కోటేశ్వర పోలవరం నుండి డెలివరీ అంటూ సింపుల్గా మెసేజ్ పంపించేశారు, అది కూడా కాదు. సూర్యకుమారి పాలకొల్లు నుండి రవాణా అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. పెడన జోగనంద్రరావు కాలనీ అప్పలరాజు గారు సప్లై చేయను అంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా మెసేజ్ పంపించారనమాట. సో మరి ఆన్సర్ అయితే పంపించలేదు ఇంకా. సో మరి నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. సో మరి సరుకు పంపిణీ కేంద్రం నుంచి చివరి వినియోగదారుడి వరకు చేరే చివరి దశను ఏమంటారు అని చెప్పి అడిగాను. సో మరి లాస్ట్ మైల్ డెలివరీ అనమాట, లాస్ట్ మైల్ డెలివరీ అని పిలుస్తారనమాట. లాస్ట్ మైల్ డెలివరీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇది ఇవాళ హరివిల్లు, మరి చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేనైతే టాటా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. జనతా గ్యారేజ్ మూవీ నుండి నేను పక్కా లోకల్ అంటూ సాంగ్ అయితే వస్తుంది. గీతామాధురి సాగర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: 把干罗干。
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈరోజు కేబినెట్ సమావేశమవుతుంది. ఈ భేటీలో పలు అంశాలకు ఆమోదం తెలపడంతో పాటు ఎల్నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఎల్నినోను సమర్థంగా ఎదుర్కొని ఇప్పటి వరకు రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమీక్షా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. పార్థసారథి మాట్లాడుతూ తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ రోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే యుద్ద ప్రాతిపదికన పునరుద్దరించాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ముందుకు కదులుతున్నట్లు

అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అవగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు, కమిటీ సభ్యులు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఆయన అధ్యక్షతన జిల్లా ఫుడ్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ, రేషన్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో అందుతున్న ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలించాలన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రమైన ఘట్టం చక్రస్నానం ఈరోజు ఘనంగా జరిగింది. మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈ రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈ రోజు అవగాహన కల్పిస్తారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూస్తే 11:05 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏ టాపిక్ గురించి, అంటే ఏ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటో తెలుసుకునే ముందు మీకైతే ఒక చిన్న క్లూగా ఒక సాంగ్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో మరి సాంగ్ వింటూ వేటి గురించి మాట్లాడుకోబోతున్నాం అనేది గెస్ చేస్తూ ఉండండి. మరి

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం కొన్ని తెలుగు సినిమాల గురించి అనమాట. అవి కూడా ఏంటి అంటే, మనం మామూలుగా మనిషికి మనిషికి మధ్య స్నేహం గురించి ఎన్నో సినిమాలను చూసాం, కానీ మాటలు మాట్లాడలేని ఒక జంతువు మనిషి మనసును అర్థం చేసుకుని అతనికి తోడుగా నిలబడితే మరి ఆ అనుబంధం ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. మరి తెలుగు సినిమాల్లో కూడా ఇలా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలంటే ముందుగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు అనమాట. సో లాటరీలో చాలా మందికి డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, కానీ ఒక ఏనుగు బహుమతిగా వస్తే ఎలా ఉంటుంది? సో ఇదే ఒక మొదటి సమస్య అనిపించిన క్రమంగా వారిద్దరి మధ్య ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం అయితే ఏర్పడుతుందన్నమాట. సో అలా కామెడీతో ప్రారంభమైనటువంటి వారి ప్రయాణం చివరికి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్గా మారుతుందన్నమాట. సో ప్రేమ చూపిస్తే జంతువులు కూడా మన కుటుంబంలో ఒకరిగా మారిపోతాయి అని చెప్పేటువంటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు. మరి ఆ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి ఇప్పుడు మీరు విన్నటువంటి పాట కొండవీటి దొంగ. సో ఈ చిత్రం నుంచి విన్నారు కదా, మరి ఈ పాట వినగానే మనకి ఏం గుర్తొస్తుందంటే అలా చిరంజీవి గారు ఒక కౌబాయ్ డ్రెస్ లో గుర్రం మీద వస్తున్నట్టు కనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడ గుర్రం ఒకటే కాదండి, ఈ సినిమాలో గుర్రం ఒకటే కాదు, హీరో పెంచుకున్నటువంటి కుక్క కూడా చాలా తెలివిగా ఉంటుంది. సో ఇవి రెండు కూడా విలన్లు హీరో గుర్రాన్ని చంపాలని చూస్తే కుక్క సమయస్ఫూర్తితో వ్యవహరించి తన స్నేహితుడైనటువంటి గుర్రాన్ని కాపాడుతుంది ఒకవైపు, అలాగే పోలీసులు విలన్లు తప్పుదోవ పట్టించడానికి ఈ తెలివైన కుక్క కొండవేటి దొంగ ముసుగు వేసుకొని అలా గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుందనమాట. సో ఇలా రెండు కలిసి హీరో కోసం ఎంతో పెద్ద ప్లాన్ చేయడం. అండ్ ఈ సినిమా కట్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి నిజంగా భలే గూజ్ బంప్స్ వస్తాయన్నమాట. అండ్ అప్పట్లో ఒక సంచలనం అని కూడా చెప్పచ్చు ఈ సినిమా అయితే. అండ్ అలాగే మరి ఇంకొక సినిమా అంటే ఇలాగ గుర్రం ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి సినిమా గురించి చెప్పాలి అంటే ఇంకా కొన్ని రికార్డులు సృష్టించినటువంటి మగధీర సినిమా గురించి ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఇందులో కాలభైరవుడి గుర్ర గుర్తుందా, బాద్షా. సో విలన్ అలా రణదేవ్ బిల్లాతో ఎడారిలో జరిగేటువంటి ఆ గుర్రపు పందెం సీన్లో భైరవ గెలుస్తాడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో కీరవాణి గారు మ్యూజిక్ వస్తుంటే ఆ గుర్రం అప్పట్లో అలా స్పీడ్గా పరిగెత్తూ అండ్ మధ్యలో ఒకచోట రామ్ చరణ్ అలా ఇసుక దిమ్ముల్లో అలా కూరుకుపోతున్నప్పుడు ఎయిర్ బాద్షా అనగానే వెంటనే ఆ గుర్రం వచ్చేసేసి తనకి ఒక తాడు ఇవ్వడం, హెల్ప్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు కదా ఈ సినిమాలో.

మరి ఇలా సినిమాల్లో ఎక్కడైతే మనకి మనిషికి జంతువులకి మధ్య స్నేహం గురించి చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ సినిమాల గురించి మరి మరిన్ని సినిమాలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎప్పుడైతే మీ అందరి కోసం మగధీర ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మన తెలుగు సినిమాల్లో మనుషులకి జంతువులకి మధ్య ఉన్నటువంటి ప్రేమని, విశ్వాసాన్ని, స్నేహాన్ని ఎంతో అందంగా చూపించినటువంటి కొన్ని సినిమాల గురించి, మరి ఈ సినిమాలో ఇంకొక సినిమా గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు మనం గుర్రం స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అలా వచ్చినటువంటి సినిమానే నాగార్జున గారు అలాగే కె దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి జట్కా బండి నడిపేటువంటి యువకుడుగా కనిపిస్తాడు నాగార్జున గారు ఘరానా బుల్లుడు చిత్రంలో. సో ఈ సినిమాలో హీరోకి అతని జట్కా బండి గుర్రానికి ఉన్నటువంటి బంధం కేవలం ఒక యజమాని జంతువు లాంటిది కాదు, ప్రాణ స్నేహితులు లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో విలన్స్ ని ఎదిరించేటప్పుడు అలాగే బ్రహ్మానందం, ఆమెని రమ్యకృష్ణంతో వచ్చేటువంటి కొన్ని కామెడీ సీన్స్ లో కూడా ఈ గుర్రం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. అలాగే ఒక ఫైట్ లో కూడా విలన్ల నుంచి హీరోని, హీరోయిన్లను కాపాడడం కోసం ఈ గుర్రం చేసేటువంటి సాహసాలు సినిమాని చాలా అలా ఒక సినిమాలో ఒక రేస్ జరుగుతుందా అన్నట్టుగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. అండ్ మరి ఈ సినిమాలో బ్యాక్డ్రాప్ కు వచ్చేటువంటి మ్యూజికే కానివ్వండి, అండ్ గుర్రం క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరొక సినిమానే రాణా దగ్గుబాటి నటించినటువంటి అరణ్య సినిమా అనమాట. సో మరి ఈ సినిమాలో కూడా మనిషి జంతువు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని మరో కోణంలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ జంతువుల్ని పెంపుడు జంతువులా కాకుండా ఈ భూమి పైన మనతో పాటు జీవించేటువంటి మరొక ప్రాణిగా చూడాలని ఈ సినిమా మనకి గుర్తు చేస్తుంది అనమాట. అండ్ మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఆక్రమించినప్పుడు జంతువులకు ఎదురయ్యేటువంటి సమస్యల గురించి కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది అని చెప్పుకోవచ్చు.

లో ఈ టైంలో వచ్చిన సినిమాలే కాదండి, 1960లో వచ్చినటువంటి కొన్ని అంటే బ్యాక్ ఉన్నటువంటి సినిమాల్లో కూడా ఇలాంటి ఒక చక్కటి సినిమా ఉందన్నమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే సావిత్రి గారు నటించినటువంటి నమ్మిన బండు. సో ఈ సినిమా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాముడు భీముడు అనేటువంటి రెండు ఎడ్లనైతే చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారు. అవి కేవలం ఏంటంటే పొలాన్ని దున్నేటువంటి పశువులుగా కాకుండా ఆ హీరోకి చాలా దగ్గర స్నేహితులాగా మనకి చూపిస్తారు అనమాట. సో ఈ సినిమాలో పల్లెటూళ్ళలో రైతులకి వాళ్ళ పశువులకి ఉండేటువంటి ఒక పవిత్రమైన బంధాన్ని దర్శకుడు పి పుల్లయ్య గారు కళ్ళకు కట్టినట్టు చూపించారని చెప్పొచ్చు. అండ్ హీరో యాడ్లతో మాట్లాడతాడు, ఆయనకి మాటలకి సమాధానంగా అవి తలలు ఊపుతాయి. అండ్ వాటి ఆకలిని తెలుసుకుని హీరో ఎలా చూసుకుంటారు, అలాగే పొలం పనిలో అలసిపోతే తనే దగ్గరుండి చూసుకోవడం. సో ఇలా బట్ ఏంటంటే ఎండింగ్లో ఆ ఎద్దులకి విషం పెట్టమని చెప్పి విలన్స్ ప్లాన్ చేస్తారనమాట. సో

అలా ఆ ఎడ్లు తన కళ్ళ ముందే విలవిల్లాడుతుంటే హీరో పడేటువంటి వేదన, అలాగే ఆ మూగ జీవాల కళ్ళలో కనిపించేటువంటి బాధ చూస్తే ఆ మనకి నిజంగా కంటతడి మనకి కలిగిస్తారనమాట. సో ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ బాండ్ గురించి చెప్పినటువంటి సినిమా నమ్మిన బంటు. మరి ఇలాంటి మరెన్నో సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఘరానా బుల్లుడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం.

అండ్ ఇంకా ఒక కుక్కతో మనిషికి ఉండేటువంటి అనుబంధాన్ని ఎంతో మన హృదయానికి హత్తుకునేలాగా చూపించినటువంటి సినిమా 777 చార్లీ అనమాట. సో యాక్చువల్గా ఇది తెలుగు మూవీ అయితే కాదు, బట్ డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ సినిమా మనందరికీ కూడా గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు. సో మొదట చార్లీ అనేటువంటి కుక్కని దూరంగా పెట్టాలని చూసేటువంటి ధర్మ అనేటువంటి యువకుడు కొద్ది కొద్దిగా దాంతో అలా విడదీయరాని బంధాన్ని ఎలా ఏర్పరచుకున్నాడు అనేటువంటి చక్కటి కథాంశాన్ని అయితే చూపించారు 777 చార్లీ మూవీలో. అలాగే గోదావరి ఈ సినిమాలో కూడా, ఈ సినిమాలో ఎక్కడున్నాయబ్బా అనుకుంటున్నారా, కోటిగడ అనేటువంటి చిన్న కుక్క పిల్ల ఉంటుంది, గుర్తొచ్చిందా? సో అదనమాట. సో ఇలా ఒక చిన్న కుక్క పిల్ల ఆ ప్రయాణం కూడా చాలా చక్కగా చూపించారు శేఖర్ కొమ్మల గారు అని చెప్పొచ్చు. మిగతా కుక్కలతో కలవలేక సరిగ్గా మొరగడం కూడా రాని ఆ కుక్క కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ

అలా ప్రయాణం మొదలుపెట్టింది. సో మరి ఆ ప్రయాణంలో ఒక బాబుతో తనకి అనుబంధం ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ జంతువుకు కూడా ధైర్యం, భయం, అనుబంధం ఇవన్నీ కూడా ఉంటాయని చాలా చక్కగా చూపించారు మన దర్శకుడు శేఖర్ కమలా గారు. చాలా సరదాగా కూడా చూపించారన్నమాట. సో స్నేహానికి భాష లేదు, ప్రేమకు జాతి లేదు అని ఈ సినిమాలన్నీ కూడా మనకైతే చక్కగా తెలియజేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించి ఆపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. విజయవాడలో కొండ ప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఈ రోజు ఉదయం వరకు పలు మండలాల్లో గణనీయమైన వర్షపాతం నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 799 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మండలాల సగటు వర్షపాతం 28.5 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఏలూరు జిల్లాలో వాతావరణం చల్లబడగా పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ డివిజన్లలో వర్షపాతం అధికంగా నమోదవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కొనసాగుతోంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఏటీఎం తరహా యంత్రం ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా భక్తులకు 24 గంటలు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉడాన్ పథకం కింద వచ్చే 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఉడాన్ నూతన దశ అమలుపై 21 రాష్టాలతో ఎంఓయూ కుదుర్చుకున్న సందర్బంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. సాంకేతికతతో ప్రజలకు పోలీసు సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో పోలీసు శాఖ రాష్టంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన సేఫ్ స్టే యాప్ను ఏఐ ఆధారిత సెంట్రల్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను డీజీపీ నిన్న ప్రారంభించారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అసలే వర్షాలు పడుతున్నాయి, క్లైమేట్ అంత బాగాలేదు. కాబట్టి ఎక్కడికెక్కడికో వెళ్లే బదులు మన ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ అయితే మనం సృష్టించుకోవచ్చు అనమాట. ఏంటది అనుకుంటున్నారు కదా, సో చెప్తాను. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఉయ్యాలు ఊగారా? ఎస్, అసలు ఉయ్యాలు ఊగని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే కొంతమందికి కాస్త భయంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది బాగా ఎత్తుగా అలా ఊగాలనుకుంటుంటారు, కొంతమంది ఏదో అలా జస్ట్ ఈ చెక్కబల్ల ఉయ్యాలు ఉంటాయి కదా, అలాంటి ఒక ఉయ్యాల్లో హ్యాపీగా పడుకోవాలని అనిపిస్తుంటుంది కదా, ఇలా చాలా అనిపిస్తుంటుంది. సో చిన్నప్పుడు అట్లా ఉయ్యాలు కనిపిస్తే చాలు, వెంటనే వెళ్ళి కూర్చొని ఊగాలనిపిస్తుంది కదా. అయితే ఈ ఉయ్యాలలు, స్లైడ్స్, రోప్ గేమ్స్, సైక్లింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తాయన్నమాట. అలా సరదాగా ఎక్కువగా కనిపించేటువంటి ప్రదేశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి దానికంటే ముందు మరి వాతావరణం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఎస్, మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం మరి ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తుంది. సో మరి దీని ప్రభావంతో రాబోయే 24 గంటల నుండి 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే వాతావరణ విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ వర్షాల దృష్ట్యా విపత్తు నిర్వహణ శాఖ కోస్తా తీర జిల్లాలను అప్రమత్తం చేసింది. మరి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది అండ్ మత్స్యకారులకు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటి అనేటువంటి విషయాలైతే మనం తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, అలా ఉయ్యాల అనగానే మనం చిన్నతనంలోకి వెళ్ళిపోయాం కదా. సో ఎంత సరదాగా అనిపిస్తుందో అలా ఉయ్య వేగుతుంటే. అయితే అగాధాల అంచున కొండల పైన మేఘాలను తాకేలా మరి అదే ఉయ్యలు ఉంటే గుండె జారి గల్లంతవ్వడం గ్యారంటీ కదండి. సో మరి ఈ రోజు మనమైతే మాట్లాడుకుందాం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను చాలా అట్రాక్ట్ చేస్తున్నటువంటి జైంట్ స్వింగ్స్, అంటే బిగ్ స్వింగ్స్, పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి పర్యాటక

ప్రాంతాల గురించి. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ బాలి స్వింగ్ అనమాట. సో ఇండోనేషియాలో ఉంది. సో ఇది ద ఫేమస్ బాలి స్వింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రెండ్ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసింది బాలినే అని చెప్పుకోవచ్చు. దట్టమైన అడవులు, లోయలు, ఇలా కొబ్బరి చెట్ల మధ్య 100 అడుగుల ఎత్తులో ఉయ్యాలుంటే ఆహా ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇలా ఊయలు ఊగుతుంటే కింద పచ్చటి లోయలు కనిపిస్తాయి. అండ్ సోషల్ మీడియాలో మీరు చాలా మంది చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇక్కడ కలర్ఫుల్ ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని అలా గాల్లో తేలుతూ అలా దిగుతుంటారు కదా. సో అలా ఊగుతున్నప్పుడు మనకి నిజంగానే ప్రపంచం అంచు దాకా వెళ్ళిపోయాం అనిపిస్తుంటుంది మరి ఈ ఉయ్యల ఊగినప్పుడు. మరి ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఉయ్యాలను గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి ఈ వర్షం మరి ఇలాంటి సిచ్యుయేషన్స్లో కూడా అలా బయట మీకు కనుక ఒక చిన్న కారిడార్ కానీ లేకపోతే సిట్అవుట్ కానీ బాల్కనీ కానీ ఉంటే చక్కగా ఒక చిన్న ఉయ్యాలైతే ఏర్పాటు చేయండి. అట్లీస్ట్ మనం ఊగడానికి కుదరకపోయినా పిల్లలైనా సరే అలా ఉయ్యలు ఊగుతూ ఈ వర్షాన్ని ఈ వెదర్ని ఎంజాయ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ స్పాట్ ఇది అని చెప్పుకోవచ్చు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: సమయం 12:30 గా వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్త ప్రసారం వింటారు.
1: 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతరత్వంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారీ సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారీ సింగ్ ధింకర్కు నివాళులర్పించారు.

0: హిందీ సాహిత్య గగనంలో దినకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జైశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కున్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
0: Akasavani, Vartalu Vittunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి, అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో

వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీరప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు కొండచెట్టు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాథ్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పతకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పతకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది వర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా మరి పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి అని. సో ది స్వింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు ఈక్వెడార్లో ఉన్నటువంటి ఈ ఉయ్యాలను చూసిన తర్వాత. సో ఈక్వెడార్ దేశంలోని బనోస్ అనేటువంటి ప్రాంతంలో ఒక కొండ అంచున ఉన్నటువంటి చెట్టు అంటే ఒక ట్రీ హౌస్ కి కట్టినటువంటి ఊయలగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అన్నమాట. సో దీన్ని ప్రపంచపు అంచున ఉన్న ఉయ్యాల అంటారు ఎందుకంటే దీన్ని ఊగుతున్నప్పుడు మీ కాళ్ళ కింద ఏమీ ఉండదన్నమాట. అంటే 2600 మీటర్ల లోతైనటువంటి అగాధం పైన ఉన్నటువంటి ఉయ్యాల అండ్ దీనికి తోడు సరిగ్గా ఎదురుగా తుంగురహువ అనేటువంటి యాక్టివ్ అగ్ని పర్వతం కూడా కనిపిస్తుంది. సో గుండెలో బోల్డ్ అంత ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ఉయ్యాల్ని ఊగగలరనమాట. అలాగే న్యూజిలాండ్లో ఉన్నటువంటి నెవిస్ స్వింగ్ ఉయ్యాల కూడా చాలా ఫేమస్. సో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేగవంతమైనటువంటి ఆర్చ్ స్వింగ్స్ లో ఒకటి అనమాట. సో అడ్వెంచర్ గేమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి న్యూజిలాండ్లో నెవిస్ స్వింగ్ తో పాటు ఇక్కడ ఏకంగా 160 మీటర్ల ఎత్తు నుండి మరి ఈ ఉయ్యాలనైతే మిమ్మల్ని ఊపుతారనమాట. సో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో అలా మీరు లోయలోకి దూసుకు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. మరి భయం అంటే ఏంటో లైవ్లో చూపించేటువంటి ఉయ్యాల ఇది అని చెప్పుకోవచ్చు. అలాగే మరి మన భారతదేశంలో కూడా రిషికేష్, మనాలి సో ఈ ప్లేసెస్లో ఉన్నాయన్నమాట ఉయ్యాలు. ఇలాంటి పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే అరేంజ్ చేశారు. గంగానది లోయల పైన, హిమాలయాల అంచుల పైన జైంట్ స్వింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. సో విదేశాల దాకా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉయ్యాలు చూడలేము అనుకునే వాళ్ళు మరి మన దేశంలో రిషికేష్ అయితే వెళితే సరిపోతుందన్నమాట. రిషికేష్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రిషికేష్ కానీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మనాలి కానీ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ గంగమ్మ తల్లి ప్రవహించేటువంటి లోయల పైన అలా గాల్లో తేలుతూ అడ్వెంచర్ చేసేయచ్చు.

మరి ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి సాంగ్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తైన పెద్ద ఊయలల గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే చైనాలో ఉన్నటువంటి లాంగ్ గ్యాంగ్ క్లిఫ్ స్వింగ్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కొండ అంచునటువంటి ఉన్నటువంటి ఊయల అన్నమాట. సో దీని ఎత్తు దాదాపు 100 మీటర్లు, అంటే 30 అంతస్తుల భవనం అంత ఎత్తు అన్నమాట. చైనా వాళ్ళు ఏది చేసినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.

ఊగుతున్నట్లు ఉంటుంది ఈ ఉయ్యాల. సో ఈ ఉయ్యాల ఊగుతూ కనుక మీరు కిందకి చూస్తే అలా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం మాత్రం ఖాయం అన్నమాట. కానీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందట. అండ్ అలాగే ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి ఓవర్ ద ఎడ్జ్, సో ఈ ఊయల కూడా చాలా ఫేమస్. ఇది యూరప్లోనే అత్యంత ఎత్తైన ఊయలన్నమాట. అండ్ ఇవి కొండల్లోనే కాకుండా సిటీలోని స్కై క్రేపర్, అంటే సిటీలో ఉన్నటువంటి చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో వాటిపైన ఉంటాయన్నమాట. సో ప్రకృతి మధ్యలోనే కాదు నగరాల మధ్యలో కూడా ఇలా ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి ఈ ఉయ్యాల 22వ అంతస్తు పైన, అంటే 100 మీటర్ల ఎత్తులో బిల్డింగ్ అంచు దాకా బయటకు ఊగిలా దీన్ని డిజైన్ చేశారు. కాబట్టి మీరు కనుక ఈ ఊయలు ఊగుతుంటే అలా మీ కాళ్ళ కింద మొత్తం ఆమ్స్టర్డామ్ నగరం, అందమైన నౌకాశ్రయం కనిపిస్తాయి. సో సిటీ వ్యూని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బిగ్ రష్ బిగ్ స్వింగ్, సో ఈ ఉయ్యాల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం స్వింగ్ అనమాట. సో క్రికెట్, ఫుట్బాల్ మ్యాచ్లు ఇలా జరిగేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం మధ్యలో ఉయ్యాల ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతంగా చక్కగా ఉయ్యాలు ఊక్కుంటూ ఈ మ్యాచెస్ అయితే చూడొచ్చు కదా. సో మరి ఈ స్టేడియం పైన ఉండేటువంటి భారీ ఆర్చ్ నుండి 100 మీటర్ల ఎత్తు నుండి కిందకు ఉన్నటువంటి పీచ్ పైప్, అంటే ఫ్రీ ఫాల్ గాల్లోకి వదిలేస్తారనమాట. సో స్పోర్ట్స్ లవర్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి అడ్వెంచర్ ఊయల ఇది అనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్లో స్కై వైర్ స్వింగ్ అని ఉంది, అండ్ ఇది కూడా ఏంటంటే ఒక హై స్పీడ్ జెయింట్ స్వింగ్ అనమాట. లండన్ అయి మన అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు లండన్ చుట్టుపక్కల ఉండేటువంటి అడ్వెంచర్ పార్కుల్లో ఈ జెయింట్ స్వింగ్స్ అయితే చాలా బాగా ఫేమస్ అవుతున్నాయన్నమాట. ఇందులో ఒకళ్ళు కాదు, ఒకేసారి ఇద్దరు ముగ్గురు కూర్చొని అలా గాల్లోకి తీసుకెళ్ళిపోతాయన్నమాట ఈ ఉయ్యాలు. సో మరి ఇది మరి సంగతి అయితే మరి సౌత్ ఆఫ్రికా, చైనా, సో ఇలా ప్రపంచాన్ని ఊపేస్తున్నటువంటి ఊయల ముచ్చట్లు అయితే ఇవన్నమాట. మరి ఈ ఊయలన్నిటిలోకి మీరు మరి వెళ్ళాలి, ఊగాలి అని కుదిరినా కుదరకపోయినా కూడా చక్కగా కుదిరితే మీ ఇంటి దగ్గర ఏ చెట్టుకో, లేదంటే మీ ఇంట్లో బాల్కనీ ఉంటే బాల్కనీ కానివ్వండి, లేదంటే సో ఈ కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఊయల కట్టి ఊపే ముందు కూడా 1-4 సార్లు 10 సార్లు చెక్ చేసి కాస్త జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మరి ఈ ఊయల్ని అయితే మీరు కూడా ఇంట్లో పెట్టేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో మరి ఇది వాళ్ళ మనం మీకు తెలుసా.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో సీఎస్జీ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం జిల్లాలో ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ 5K మారథాన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత కోర్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవీపై ఉన్న అపోహలను తొలగించి నివారణ చర్యలపై చైతన్యం కల్పించాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నాగావళి నదీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ దినకర్ జగన్నాథ్ సూచించారు. వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున స్నానాలకు గాని ఇతర కార్యకలాపాల కోసం నదిలోకి దిగవద్దని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు ఏటీఎం మెషిన్లను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రోజు ఉదయం లడ్డూ ఏటీఎంను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223947, పార్వతీపురం మన్యం జిల్లాలో 0893345347 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆసియా గేమ్స్ 2026లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. నేడు భారత్ ఖాతాలో మరో 2 కాంస్య

పతకాలు చేరాయి. పురుషుల స్కేట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేగ్ సింగ్ గిల్తో కూడిన భారత జట్టు కాంస్య పతకం సాధించింది. వివిధ్ భారతి ఫిల్మ్ న్యూస్ తిరిగి 3 గంటలకు వింటారు.

చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో మనం ఒక చక్కటి విషయం అయితే తెలుసుకోబోతున్నాం. ట్రూడీ ఎడర్లీ, ఈవిడ కేవలం అలల్ని మాత్రమే కాదు అవమానాలను కూడా జయించి నిలిచినటువంటి మహిళ. ఇది నీ వల్ల కాదు, ఇంత కష్టమైన పని ఒక మహిళ చేయగలదా, ఇలాంటి మాటలు మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు వింటూనే ఉంటాం. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను మాటలతో సమాధానం చెప్పరు, తాము సాధించినటువంటి విజయంతో చెప్తారు. అలాంటి ఒక అసాధారణ మహిళ కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రాంలో. ట్రూడీ ఎడర్లీ, ఈవిడ 1905 అక్టోబర్ 23న అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చినటువంటి కుటుంబానికి చెందినవారు. చిన్నప్పటి నుంచి ట్రూడీకి నీళ్లంటే చాలా ఇష్టం. సమ్మర్స్లో న్యూజెర్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆమెకు ఈత నేర్పించారు. అలా ఆ చిన్నారి నీటిలో దిగితే బయటకు రావాలనిపించేది కాదట. అలా మొదలైన ఈతపై ప్రేమ కొద్ది కాలంలోనే ఈత పోటీగా మారింది. 1924 జరిగినటువంటి ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా తరపున ట్రూడీ పాల్గొంది. 400 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్టైల్లో బంగారు, అలాగే 2 కాంస్య పతకాలను కూడా గెలుచుకుంది. మరి ఆ గెలుపు అక్కడితో ఆగిపోయిందా? మరి ఏం సాధించింది ట్రూడీ ఎడర్లీ అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. అని ప్రతి మీ అందరి కోసం ఒంగోలు గీత ఈ చిత్రం నుంచి జీవి ప్రకాష్ గారి వాయిస్లో మనమాలి గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాటైతే వినేద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు.

సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరి హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. इस योजना के माध्यम से स्थानीय स्तर पर स्किल डेवलपमेंट, प्रोडक्ट की मार्केटिंग, पैकेजिंग, ब्रांडिंग, उसके कार्य भी बहुत ही आसानी से किए जा सकते.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని

పురం నుంచి ప్రత్యేక లైన్ నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నర్సాపురం చెర్లపల్లి నర్సాపురం తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నర్సాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నర్సాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: विविध भारती एफएम 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.orgలో తెలుసుకోగలరు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3। ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మహిళలు శారీరకంగా బలహీనులు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించినటువంటి అమెరికన్ యువతి అయినటువంటి ఇంగ్లీష్ ఛానల్ ను ఈ దిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా రికార్డు సాధించిన ట్రూడీ అడర్లీ, సో ఆవిడ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ సో అలాగే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఉండేటువంటి ఇంగ్లీష్ ఛానల్, ఇది ఒక సముద్ర మార్గం అన్నమాట. సో ఈ ఇంగ్లీష్ ఛానల్ను దాటడం అనేది అప్పట్లో ఈతగాళ్లకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానమని చెప్పుకోవచ్చు. వాతావరణం చాలా చల్లగా ఉండటం, బలమైన అలలు, అలాగే జెల్లీ ఫిష్ల ప్రమాదం వల్ల మహిళలు దీన్ని సాధించలేరని ప్రపంచం భావించింది. కానీ ట్రూడీ ఆగలేదు. తొలి ప్రయత్నంలో అల తీవ్రత వల్ల ఆమె కోచ్ ఆమెని నీటిలో నుండి బయటకు లాగేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కానీ ఆగస్టు 6, 1926 20 ఏళ్ల ట్రూడీ తన ఒంటికి షీప్ గ్రీస్ రాసుకొని, అంటే ఇది చలిని తట్టుకోవడానికి అనమాట, తానే స్వయంగా డిజైన్ చేసుకున్నటువంటి 2-పీస్ స్విమ్ సూట్ ని ధరించి ఫ్రాన్స్ తీరం నుండి సముద్రంలోకి దూకారు. భయంకరమైనటువంటి తుఫాను గాలులు, శీతల జలాలు, జెల్లీ ఫిష్ల కాటలను తట్టుకుంటూ 14 గంటల 31 నిమిషాలలో 35 మైళ్ల దూరాన్ని ఈది ఇంగ్లాండ్

దానికి చేరుకున్నారు. అంతకుముందు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డు సమయం కంటే కూడా ఇది 1 గంట 59 నిమిషాలు వేగవంతమైంది. సో దీంతో ఆవిడ అంటే ఏంటి అనే విషయాన్ని ట్రూడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మరి మరిన్ని విషయాలు వివరాలు అయితే మనం తెలుసుకుందాం ట్రూడీ అడర్లీ గురించి. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ను ఈదినటువంటి ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆవిడైతే ప్రపంచ రికార్డ్ సృష్టించారు. సో అలా ఆవిడ చేరుకున్నటువంటి క్రాస్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ ఛానల్ తర్వాత ఆమె సాధించినటువంటి విజయానికి అమెరికా మురిసిపోయిందనమాట. సో ఆవిడ తిరిగి న్యూయార్క్ వచ్చినప్పుడు 20 లక్షల మందితో, అంటే 20 లక్షల మంది ప్రజలతో భారీ టిక్కర్ టేప్ పరేడ్ అనేటువంటి పరేడ్ ను నిర్వహించారు. అండ్ అంతేకాకుండా పత్రికలు ఆమెను క్వీన్ ఆఫ్ ది వేవ్స్ గా పిలిచాయి. కానీ ఇంగ్లీష్ ఛానల్ చలినీటిలో అంతసేపు ఉండటం వల్ల ఆమె వినికిడి లోపం అలాగే ఎక్కువైపోయి కాలక్రమేణా ఆమె పూర్తిగా డెఫ్ అయిపోయారనమాట. ఆ తర్వాత 1933లో జరిగినటువంటి ఒక ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆవిడ ధైర్యం కోల్పోకుండా ఆమె జీవితాంతం, ఎవరైతే పిల్లలు డెఫ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈత నేర్పించడంలో తన జీవితాన్ని గడిపారు. అలాగే జెరూడ్ అడర్లే వివాహం చేసుకోకుండా పిల్లల సేవలోనే గడిపారు. నవంబర్ 30, 2003న తన 98వ ఏట ట్రూడీ అడర్లీ మరణించారు. సో ఇటీవల అంటే 2024లో ఆమె జీవిత కథ ఆధారంగా యంగ్ ఉమెన్ అండ్ ద సీ అనేటువంటి అద్భుతమైన బయోపిక్ సినిమాను కూడా నిర్మించింది అమెరికా. సో మహిళా సాధికారత పట్టుదలకు ట్రూడీ అడర్లీ జీవితం ఒక గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మహిళలు శారీరకంగా బలహీనలు అనేటువంటి అపోహను పటాపంచలు చేసి ఈత ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించిన అమెరికన్ ఈతగాడు ట్రూడీ అడర్లీ. అంతేకాకుండా ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన ప్రపంచపు మొట్టమొదటి మహిళగా ఆమె రికార్డు సాధించారు. అయితే కేవలం మహిళల్లో మొదటి స్థానమే కాదు, అప్పటి వరకు పురుషులు నెలకొల్పినటువంటి రికార్డును కూడా 2 గంటల తేడాతో బద్దలు కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి ట్రూడీ అడర్లీ యొక్క జీవితం నిజంగా మనందరికీ కూడా ఆదర్శవంతమైంది. సో ఇది మరి మన ధీరా ప్రోగ్రామ్ అయితే, అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటితో వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గంగోత్రి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: भारती एफएम 101.3।
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మీ గుడ్ ఆఫ్టర్.

ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు లిసనర్స్. సో వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కి కూడా మీ ఆన్సర్ అయితే జత చేసి మరి నాకైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ చూసేద్దాం మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866 24 888 14. సో మరి ఈ నెంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ ఉండండి అండ్ అలాగే వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఒక్కరే మూతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్ర రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిర్ర అరరే యముడికి నే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిదే అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే అరే సెంటరులో నా జెండా ఎగరేస్తే ఎదురేది భాయి నా తులుపు చూడు నా నడక చూడు నా దరువు చూడరా అదే యముడికి నేముడినిరా మనసు కల మనిషినిరా అభయమిదే అబ్బబ్బా శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివే ధనధన్ ధనధన్.

0: FM 101.3।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA, MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
4: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

మరి చూసేద్దాం. మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అనేటువంటి విషయాన్ని అయితే, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు అనమాట మన లిజనర్స్. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు, అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కార్యక్రమ సమర్పకులకు సహ శ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు తరాలపల్లి నుంచి, అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి. అలాగే శ్యామ్ గారు కల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల నుంచి జయన్న గారు పంపించారు కానీ కాదండి ఆన్సర్. ఓకే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఎవరిని అడిగారండి. ఓకే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే దామర్ల పెద్ద మస్తానరావు గారు చిన్న మస్తానరావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గంజి శ్రీను గారు నందలూరు నుంచి, అలాగే రాము వావిలాల పాలకుర్తి జనగాం నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడి నుంచి తుమ్మకూరి సుబ్బారావు రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా సుబని గారు పెడన నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్

0: నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే షూర్ అండి, తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు అయితే నేను తెలియజేస్తాను. అండ్ అలాగే ఎస్ పాట కూడా క్లూ కరెక్ట్గా గెస్ చేశారు. ఓకే. అండ్ ఇంకా బ్రహ్మాయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు అన్నమాట. ఓకే, ఇప్పుడు యక్ష ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటున్నారా? ఓకే. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ ప్రో చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వివి రెడ్డి గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అప్పుడు ఆ రోజుల్లో ఆయన ఆయన అడిగారు, ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు అంటూ పంపిస్తున్నారు. ఓకే. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుసుమ గారు అంబటి నగర్ నుంచి, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సో గుడ్ ఆఫ్టర్నూన్, పాటలు చాలా బాగున్నాయి అండ్ కార్యక్రమాన్ని అస్సలు మిస్ కాము, మాకు నచ్చినటువంటి పాటలు ఇలాంటివే, ఇంకా మంచి పాటలు వేస్తారని కోరుకుంటున్నాను అంటూ డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. ష్యూర్, తప్పకుండా. అలాగే నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్, శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు పెద్దపరిమ నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: BFM 101.3.
1: ఎస్, ఇంకా ఉన్నాయన్నమాట ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మరి మన లిజినెస్ పంపించినటువంటివి మలన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా సూపర్ కరెక్ట్ ఆన్సర్తో పాటు అండ్ ఎందుకు ఎక్కడ ఎలాంటి సందర్భంలో అడిగారు అని కూడా పంపించారు గౌతమ్ చౌడేపల్లి నుంచి. అండ్ ఇంకా గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జమలయ్య గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ ఇంకా ఎస్ మంచి పాటతో మాలో మంచి ఉత్సాహం తీసుకొచ్చారు అంటున్నారు అప్పల్ రాజు గారు పెడ నుంచి. అండ్ ఉత్సాహం కాదండి, యాక్చువల్ నేను ఆ క్వశ్చన్ కి ఒక క్లూ లాగా కూడా ఆ సాంగ్ అయితే ప్లే చేశాను అనమాట. ఎనీవేస్ అండ్ ఇంకా సో కొంతమంది లిజనర్స్ ఏంటంటే ఒకటే నెంబర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు పెట్టి పంపిస్తున్నారండి. దయచేసి ప్లీజ్ అలా మెసేజెస్ పంపించకండి. అండ్ ఇంకా కాను నుంచి తాతారావు గారు సో క్వశ్చన్ వినలేదంటున్నారు. నో ప్రాబ్లం, ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి, ఓకే రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం అండ్ తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, యక్ష ప్రశ్నలు. యక్షుడు అంటే ధర్మదేవతగా వచ్చినటువంటి యమధర్మరాజు అడిగారన్నమాట. ఎవరిని అడిగారు అంటే ధర్మరాజుని అడిగారు. సో ఎందుకు అడిగారు అంటే సిచ్యుయేషన్ యాక్చువల్గా వీళ్ళు అంటే పాండవులు వనవాసం చేసే టైంలో ఒక చోట బాగా వాటర్ అవుతున్నాయని చెప్పనేసేసి ఒక చిన్న సరస్సు లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగడానికి రెడీ అవుతారనమాట. సో ఈలోపు ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది, నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకుండా నువ్వు వాటర్ తాగద్దు అనేసి. సో వీళ్ళు మిగతా నలుగురు ఏం చేస్తారంటే ధర్మరాజు కాక మిగతా నలుగురు కూడా ఆ వాయిస్ని ఇగ్నోర్ చేసి వాటర్ తాగేస్తారనమాట. సో తాగిన

తర్వాత వాళ్ళు అలా పడిపోతారు. సో అప్పుడు పెద్దవాడైనటువంటి ధర్మరాజు సరైన సమాధానాలు ఇస్తారనమాట. సో అతను క్వశ్చన్స్ అడుగుతాడు, ఎవరు నువ్వు అంటే యక్షుడు ప్రత్యక్షమై, అంటే ఆయన కూడా యమధర్మరాజు అనమాట, యక్షుని రూపంలో వచ్చి ధర్మరాజును క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇలా ఈ క్వశ్చన్స్తో పాటు ఏంటంటే ఇలా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ధర్మరాజు తన వివేకంతో తన తమ్ముళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారనమాట. సో అది మరి సంగతి. మరి యక్షుడు అడిగినటువంటి ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ అయినటువంటి క్వశ్చన్ కూడా

0: భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? ఈ క్వశ్చన్స్ సో యక్షుడు అడిగారనమాట ధర్మరాజుని. భూమి కంటే గొప్పది ఏది, ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు కూడా ఆన్సర్ తెలిస్తే మరి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ మీకు క్లూగా ఒక సాంగ్ కూడా నేనైతే మీకు ప్లే చేస్తాను, సో వింటూ ఉండండి ఇవి విత్ భారతీ ఎఫ్ఎం. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: ನಮಸ್ಕಾರಂ. ವಿವಿಧ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రికి ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగ్స్ వద్ద ప్రజలు నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తక్షణ సహాయం సమాచారం అందించేందుకు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ 24 గంటలు పనిచేసే 112 1702 1800 4250 01 కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేసింది. రాష్టానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో పాటు మంత్రులు వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు వడోదరాలో జరిగే మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును 2వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: വിവിധ ഭാരതി FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎస్ సందడి సందడిలో నేనడినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. భూమి కంటే గొప్పది, ఆకాశం కంటే ఎత్తైన వారు ఎవరు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, శ్యామ్ గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడనార్ జోగులాంధ్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, కేదారి వీరేష్ గారు రాజోల నుంచి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి పంపించారు నరేష్ గారు అండ్ రోజా కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ సుందరి గారు పెనంబలూరు నుంచి, రాజోల నుంచి జయన్న గారు, దస్తగిరి సంధ్య కడప నుంచి, నూనె నుండి శోభారాణి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష గారు తిరుపతి నుంచి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అలాగే శ్రీనాథ్ రామపురం సూర్యాపేట నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అండ్ ఇంకా గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి, అండ్ దామర్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారండి. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరఘట్ల కొత్తగూడెం నుంచి. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు, లలిత మురళి భాను కామకూరు తిరుపతి నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మునమ్మ గారు తిరుపతి నుంచి, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ గుడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే బావున్నారా అంటూ దుబాయ్ భాష గారు రామళ్ళకోట నుంచి. సో కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారండి వీరందరూ కూడా. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి, అంజన్ గారు దేశిరెడ్డిపల్లి నుంచి, అలాగే లత గారు ఉయ్యూర్ నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి. సూపర్, ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో ఆన్సర్స్ తో క్లూ ఇచ్చి అలా చెప్పిచ్చేస్తున్నారు అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, సునీత గారు రాజోల్ నుంచి, అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి, అరుణ మోహన్జీ దివ్య బాయ్ అజయ్ శృతి గారు. సో పంపించిన ఆన్సర్ కాదండి. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడియంపాలెం నుంచి, అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ మహమ్మదీన్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సో మీరు రెండు పాటలు క్లూగా ఇచ్చారు, రెండు సూపర్ సాంగ్స్ అంటున్నారు. అప్పలరాజు గారు పెడ నుంచి థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కృష్ణా జిల్లా కాచాంచి తిరువీధి వెంకట సుబ్బారావు శ్రీదేవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ తులసి మౌనిక జయంత్ నంది కొట్టుకోని నుంచి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య పొదురూరు కడప నుంచి, సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా ఎస్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి సో పంపించారనమాట. ఓకే సో మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, యక్ష ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అయినటువంటి ప్రశ్న అన్నమాట, భూమి కంటే గొప్పది ఏది, అలాగే ఆకాశం కంటే ఎత్తైన వాడు ఎవరు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి అందరూ కూడా లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎస్ తల్లి తండ్రి అన్నమాట. అండ్ అలాగే ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ఇచ్చారు అంటే, భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైన వాడు తండ్రి. సో ఈ పరమ సత్యాన్ని వినాయకుడు కూడా, మరి మనం చూస్తున్నాం కదా రోజు, వినాయకుడు కూడా ఆయన జీవితంలో ఒక ప్రసిద్ధ ఘట్టం ద్వారా అన్వయిస్తూ మనకు తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చెప్పాడనమాట. ఎలా అంటే, సో ఒక సిచ్యుయేషన్ అయితే వస్తుంది కదా వినాయకుడికి కుమారస్వామికి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప అనేటువంటి ఒక పోటీ వస్తుంది. అప్పుడు ముల్లోకాలను అంటే సమస్త భూమండలాన్ని బ్రహ్మాండాన్ని ఎవరు మూడు సార్లు ముందుగా ప్రదక్షిణ చేస్తారో వారే గొప్ప అని శివపార్వతులు షరతు పెడతారు కదా. కుమారస్వామి వెంటనే తన వాహనమైనటువంటి నెమల్ని ఎక్కి శరవేగంగా లోకాలను చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తన బుద్ధిబలంతో తన తల్లిదండ్రులైనటువంటి పార్వతి పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు. సో గణేశుని దృష్టిలో ఎలా అంటే, ఈ సమస్త భూమి సృష్టి ప్రకృతి అంతా కూడా జగన్మాత అయిన పార్వతీదేవి స్వరూపమే కదా. కోట్లాది మైళ్ళ విస్తీర్ణం ఉన్న భూమండలం కంటే ఆ భూమికి సృష్టికర్త అయినటువంటి తల్లి హృదయమే అత్యంత గొప్పది, పవిత్రమైంది. అందుకే తల్లి పాదాల చెంతే సమస్త భూమి సర్వస్వం దాగి ఉందని వినాయకుడు నిరూపించాడు. అలాగే వినాయకుడు తండ్రి అయిన పరమశివుడు విశ్వానికి అధిపతి, దిగంబరుడు, ఆకాశమే వస్త్రంగా కలవాడు, అలాగే ఆకాశమే జుట్టుగా కలవాడు, వ్యోమకేశుడు అంటారు కదా. సో ఆకాశం కంటే ఎత్తైన జ్ఞానాన్ని రక్షణను ఇచ్చేవాడు తండ్రి. తండ్రిని మించిన ఉన్నతమైన స్థానం విశ్వంలో మరెక్కడా లేదు.

అందుకే శివపార్వతులకు ప్రదక్షిణ చేయడం ద్వారా వినాయకుడు సమస్త విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని పొందాడు. సో ఇలా ఈ లౌకిక ప్రపంచంలో భూమి ఆకాశం కంటే పెద్దవి ఏవీ లేవు, కానీ ఆధ్యాత్మికంగా నైతికంగా చూసుకుంటే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు, వారిని మించిన సృష్టి మరొకటి లేదు అని వినాయకుడి కథ మనకు వివరిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం మన సందడి సందడిలో.

సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ వినిపించబోతున్నాను. మరి ఆ ఆడియో ట్రాక్ అయితే విని సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉన్నారా మరి? సో రెడీగా ఉండండి, మీ అందరి కోసం ఆ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

ఎస్ మరి ఆడియో ట్రాక్ అయితే విన్నారు కదా, మరి ఈ ట్రాక్ ఏ సినిమాలోది? అట్లీస్ట్ సాంగ్ అయినా మరి మీకు కనుక గెస్ చేయగలిగితే గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ లాహిరి లాహిరి లాహిరిలో.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

నాకు అర్థమైందండి. సో నేను రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ కంటే ఇలా ఆడియో ట్రాక్ ప్లే చేసి క్వశ్చన్స్ అడిగిన దానికి డబుల్ ద రెస్పాన్స్ అయితే వచ్చేసింది అనమాట. సో హాఫ్ సెంచరీ దాటిపోయింది మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. సో చూసేద్దాం, పెడనాల్ జోగానంద్ ద్రోకాలి నుండి అప్పల్ రాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా కేదార్ వీరేష్ గారు, మురళి గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మూసాపేట నుంచి నరేష్, కాదండి ఆన్సర్ అయితే అది కాదు, బట్ మిగతా వారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలాన్

0: శాస్త్రి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ సునీత గారు రాజో నుంచి, కృష్ణా జిల్లా కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, భాస్కర్ గారు పెడన్ నుంచి, సుమని గారు పెడన్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, అండ్ దస్తగిరి సంధ్య కడప నుంచి, పొద్దుటూరు కడప నుంచి, అండ్ మాధవి ఆంజనేయులు గారు భూదాన్ భోజంపల్లి నుంచి, అక్కడపక్క నుంచి రమా సుధాకర్ రాజన్ నుంచి, జయన్న గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. కర్నూలు గోనెగొండ నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి రామన్నగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. సో థ్యాంక్ యూ. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండ్ సుభాష్ని నెల్లూరు నుంచి. సో అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి నుంచి, మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి. సువరేందర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ రోజు విందు భోజనం చేసినట్లుగా అనిపిస్తుందండి అంటున్నారు. ఆల్రెడీ గణపతి మండపం దగ్గర భోజనం చేసి వచ్చాం, అండ్ సో ఇప్పుడు కంటిన్యూ అంటున్నారా. ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, అండ్ ఇంకా వెంకటేష్ గారు నందిపేట నుంచి, అలాగే గౌతమి చౌడేపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. చెరుపోతుల బుచ్చే గారు తరాలపల్లి నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అండ్ ఇంకా మంగళి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, కమలతి శంకర్ రాజుల నుంచి, కౌస్తుభ ఆత్మకు నంద్యాల నుంచి, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కానూర్ నుంచి తాతారావు గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పడవల శివాజీ గారు పోరంకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అండ్ గంజి శ్రీను గారు. సో కాదండి, దానికి ముందు ఇంకొక సాంగ్ అయితే వినిపించాను. అండ్ భాస్కర్ గారు చెరుకుపల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీదుర్గ గారు చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే మన్వీష్ బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే ప్రతి ఒక్కరికి క్వశ్చన్కి ఆన్సర్ అర్థం అయ్యేట్లుగా చక్కగా వివరిస్తున్నారు అంటూ పంపించారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మునెమ్మ గారు పెద్దపరిమే విలేజ్ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, లత గారు ఉయ్యూరు నుంచి, మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయన్నమాట మెసేజెస్, అవన్నీ కూడా చూసేద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి స్పందనగర్ అండ్ కృష్ణ సంతోష్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. శివదాసు రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు దాసరిపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలయ్య గారు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి. గోవర్ధన్ రావు గారు సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. యనుగొండ నాగేంద్ర గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మనండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇంకా నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్ మరి ఇందాక నేను వినిపించినటువంటి ట్రాక్ అయితే శుభాకాంక్షలు ఈ చిత్రం నుంచి సాంగ్ అన్నమాట, గుండె నిండి.

ముళ్ళు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకు తెలిసి గులాబీ మొక్కకి ముళ్ళుంటుంది కదా, సో అది గుచ్చుకుంటుంది కాబట్టి అలా గుర్తొస్తుంది కదా. కానీ ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని ఇంకా 2-3 చోట్ల కూడా మనం వింటుంటాం అనమాట. మరి మీరింకా ఎక్కడైనా ఆ ముళ్ళు అనేటువంటి పదాన్ని విన్నారా? వింటే ఏంటది? మరి ఈ క్వశ్చన్కి కూడా మీరు బాగా ఆలోచించి వాట్సాప్ చేసేయండి 0866-24-888-14. సో గులాబీ మొక్కకే కాకుండా అంటే మరి ఇంకో వేరే మొక్కకు ఉండేటువంటి ముళ్ళ గురించి చెప్పకండి, వేరే పరికరాలకు ఉంటాయన్నమాట. సో ముళ్ళు అనేటువంటిది యూజ్ చేస్తారు. మరి ఎక్కడ వింటాం మనం ఈ ముళ్ళు అనేటువంటి పదాన్ని? మరి వాట్సప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో, రేణుక గారి వాయిస్ లో, సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ సో సూపర్ గా ఉందన్నమాట రెస్పాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్. అండ్ మరి నేను ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ కి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారండి. నరేష్ అండ్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు. ఓకే, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు. ఎస్ ఓకే. అలాగే ఎందుకంటే నాగేంద్ర గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే మలాన్బి కర్నూలు నుంచి ఓకే. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా గారు పంపించారు. ఓకే, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు. డిఫరెంట్ గా పంపించారనమాట కొండారెడ్డి గారు, సూపర్. అండ్ ఇంకా కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి. సో ముళ్ళు అంటే నేను మామూలుగా ముళ్ళు పంపిస్తే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి మాత్రం మూడు ముళ్ళు అంటూ పంపించారు. ఓకే, అండ్ ఇంకా కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు. ఓకే, అలాగే మహాత్మా గారు పంపించారు, సూపర్. వీరు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు రాజోల్ నుంచి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి అంటూ పంపించారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే, సూపర్ అండి. అండ్ ఎస్ రమేష్ జొంతి గారు అనంతపురం నుంచి ఎస్ డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు, సూపర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు కూడా ఓకే ఆన్సర్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే పలానా సామెతలో ముళ్ళు అంటున్నారు గంజి శ్రీను గారు నందలూరు నుండి. అండ్ ఇంకా ఓకే నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు ఓకే కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. పడవల శివాజీ గారు పోరంకి కృష్ణ నుంచి పంపించారు. భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి పంపించారు. అలాగే సుమని గారు పెడన నుంచి పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు గారు పంపించారు. ఓకే, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, సూపర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కూడా డిఫరెంట్ గా ఆలోచించి పంపించారనమాట, సూపర్. నేను రివీల్ చేసేస్తాను ఎవరెవరు డిఫరెంట్ గా పంపించారండి. అండ్ ఇంకా రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో పంపించారు ఆన్సర్. అలాగే ఈ రోజు వాతావరణానికి తగ్గట్లుగా సూపర్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పొదుడూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు ఓకే. అలాగే వేణు గారు జయంపు గ్రామం నుండి పంపించారు. ఓకే, అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి సూపర్ సాంగ్స్ అంటూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి ఓకే రైట్ గా గెస్ట్ చేశారు. అలాగే రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఓకే అండి, కనకారావు గారు పెడ నుంచి. సో చాలా మంది లిజనర్స్ ఎక్కువగా థింక్ చేసింది ఏంటంటే మనకి గడియారంలో ముళ్ళు కనిపిస్తాయి కదా, సో ఆ ముళ్ళని చెప్పారనమాట. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కూడా అది చెప్పారు. అలాగే ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలా గారు అలాగే చెప్పారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఓకే డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు. అండ్ అలాగే మా పెడనలో నిన్న రాత్రి నుంచి వర్షం ఆగకుండానే పడుతుంది అంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి. సో జాగ్రత్తగా ఉండండి అండ్ తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే పవర్ ఉన్నప్పుడే చక్కగా మీ ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే లైట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటికి జాగ్రత్తగా చార్జ్ చేసుకోండి. ఓకేనా, స్టే సేఫ్ అండి భాస్కర్ గారు. అండ్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఓకే అలాగే పంపించారు. అండ్ అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు నుంచి ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నుండి నంద్యాల నుంచి పంపించారు. ఓకే అండి, అలాగే రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సో ఓకే అండి, అలాగే ఎస్ డిఫరెంట్ గా పంపించారు మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి పంపించారు. ఓకే సూపర్, ఈయన కూడా డిఫరెంట్ గా ఆలోచించారండి. నరసింహారావు గారు కొత్తగూడెం నుంచి డిఫరెంట్ గా ఆలోచించి పంపించారు, సూపర్. అండ్ ఇంకా సామెత పంపించారు అనమాట మునమ్మ గారు పెద్ద పరిమాణం నుంచి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతున్నావు.

0: అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, ఓకే అండి, డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, సో డిఫరెంట్ గా థింక్ చేసి పంపించారు. అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి, ఎస్ ఓకే, డిఫరెంట్ గా పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. అండ్ జమలయ్య గారు బెంగళూరు నుండి, ఓకే. అలాగే గౌరీ గారు తిరుపతి నుంచి. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు, సో ఓకే అండి, కరెక్ట్ గానే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, ఎస్ డిఫరెంట్ గా థింక్ చేశారు. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి, ఎస్ కరెక్ట్ గా థింక్ చేశారు. అలాగే మంచి పాటలు వేస్తున్నారు, అలాగే మంచి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. అండ్ ఓకే, బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ గా పంపించారు. అలాగే హర్షిత హేమశ్రీ అండ్ తహస్విని ఉండవల్లి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఓకే, డిఫరెంట్ గా పంపించారు. లత గారు ఉయ్యూర్ నుంచి, సామెత అయితే పంపించారు, ఓకే అండి. అలాగే రఘువీర్ సింగ్ సుగుణబాయ్ గారు ఏలూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ గారు సూపర్ సాంగ్స్ వినిపించారు, సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అండ్ అలాగే గౌస్ గారు అనంతపురం నుంచి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి, ఎస్ కరెక్ట్ గెస్ట్ చేశారు. మలాన్బి గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు. అలాగే పొదులూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు, ఖాజా గారు కంచికిచర్ల నుంచి, అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాలెం నుంచి, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, అండ్ పెడన జోగనంద్రో కాలనీ నుండి, ఎస్ చేపల కూరలో ముళ్ళు, చేపలు ముళ్ళు అంటున్నారు, ఓకే. అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపచర్ల నుంచి, అలాగే జరపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి, ఓకే అండి. అండ్ ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, షో బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మురళీ గారు, ఓకే, పంపించారు ఆన్సర్. అండ్ అలాగే లతా గారు ఉయ్యూర్ నుంచి, ఎస్ డిఫరెంట్గా పంపించారు, ఓకే. అండ్ అలాగే ఇమాన్ మడుగు నుంచి పంపించారు అనమాట, ఓకే. సో మరి చూసేద్దాం, తెలుసుకుందాం ఆన్సర్స్ ఏంటో.

సో ఎస్, ముల్లు అనే పదాన్ని మనం ఎక్కడ రేర్గా అంటే ఎక్కువ వింటుంటామంటే, ఫస్ట్ థింగ్ గడియారంలో ముల్లు వింటాము. అండ్ తర్వాత మనం వేయింగ్ మిషన్లో త్రాసు ఉంటుంది కదా, ఈ త్రాసులో మధ్యలో ఆ ముల్లు మనం వింటుంటాము. అండ్ ఆ తర్వాత ఈ పువ్వులకి వీటికి ఉండేటువంటి ముళ్ళు గురించి మనం వింటుంటాం కదా. అలాగే చేపలలో ఉండేటువంటి ముళ్ళు, చేపల్ని పట్టడానికి వేసే గాలానికి ఉండేటువంటి ముళ్ళు, ఇవి కాకుండా సో కొంతమంది లిజనర్స్ చాలా డిఫరెంట్గా పంపించారు అనమాట. మనకి మామూలుగా స్పీడోమీటర్ ఉంటుంది కదా, మన వెహికల్ ఎంత స్పీడ్గా వెళ్తుందని చూపించేది. సో ఆ వెహికల్లో ఉండేటువంటి స్పీడోమీటర్లో ముళ్ళు అని కొంతమంది పంపించారు, అలాగే మూడు ముళ్ళు అని కొంతమంది పంపించారు. అండ్ ఇంకా పైనాపిల్కి ఉంటాయి కదా, సో పైన ముళ్ళు, సో అది అంటూ డిఫరెంట్గా పంపించారు అనమాట. అండ్ ఇంకా అలాగే ఇంకా చాలా పంపించారు అనమాట, అరిటాకు ముళ్ళు. సో సామెతల్లో కూడా పంపించారు. వీటితో పాటు ఇంకా చెప్పాలి అంటే గడియారంలో ముళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మరి మన లిజినెస్ అందరూ కూడా పంపించారనమాట. సూపర్. మరి ఇది ఇవాళ మన సందడే సందడి. సో రేగు ముళ్ళు, ముళ్ళకర్ర, సో ఇలాగా డిఫరెంట్గా పంపించారు. అండ్ సో అదనమాట మరి సంగతి అయితే. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్తో మరి మన సందడి సందడి ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేసేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షపాత వివరాలను ప్రతి గంటకు ఒకసారి క్రమం తప్పకుండా నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన సంతబొమ్మాలి మండలం మలగం పంచాయతీ పరిధిలోని కారిపేట మూలపేట పోర్టు పునరావాస కాలనీలను ఉమ్మెల్లాడ గ్రామ పంచాయతీతో పాటు పొలాకి మండలం దండులక్ష్మీపురం పునరావాస కేంద్రాలను అందులోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ ఈరోజు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రావివలస రైలు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గల కారణాలను రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బదిరుల మానవ హక్కుల ప్రకటన ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన అంతర్జాతీయ బదిరుల వారోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ జన్యు నిర్ధారణ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభించారు. గుంటూరు డీజీపీ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ను సేఫ్ స్టే ఏ యాప్ను రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. జపాన్లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళా జట్టుపై 147 పరుగుల భారీ తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి తొలి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీలో 590 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 14. వివరాలకు వెబ్సైట్ ఆర్ఆర్బీ.ఇండియన్ రైల్వేస్.జీఓవీ.ఇన్ చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org.

0: www.bibleparati.orgలో తెలుసుకోగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 4:06 అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రాంలో వన్ సింగర్ సాంగ్స్ అయితే మనమైతే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ సింగర్ అంటే కల్పన గారు. సో కల్పన గారి వాయిస్లో వచ్చినటువంటి అద్భుతమైన పాటలన్నీ మరి మనమైతే ఇప్పుడు వినేద్దాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మనం విన్నాం వివిధ ప్రోగ్రాంలో కల్పన గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ. సో బ్యాక్ టు బ్యాక్ అయితే వినేశాం కదా. అండ్ మరి సమయం చూసుకుంటే 4 గంటల 49 నిమిషాలు అయితే అయిపోయిందనమాట. సో ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మరి మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వివిధ. అండ్ అలాగే దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ అని కూడా చెప్పేస్తూ మరి నేనైతే ఇంకా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM చిత్రగీతాలు వింటారు. వినబోతున్న మొదటి పాట వేటూరి సుందరరామూర్తి గీత రచనకు చక్రవర్తి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం గూండా.

0: Danger. Yama. Danger. Yama danger.
1: Danger.
2: భువనచంద్ర గీత సాహిత్యానికి బప్పీలహరి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్.

0: 승바해 하군부해
1: తేనె మనసులు చిత్రానికి రాజు సీతారాం పి సుశీల గానం చేసిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు బప్పి లహరి.

జాలాది రాజారావు గీత రచనకు ఇళయరాజా సంగీతం అందించగా కెజే యేసుదాస్ బృందం పాడిన పాట వింటారు. చిత్రం అల్లరి పోలీస్.

దొంగ అల్లుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం వింటారు. సంగీతం అందించారు రాజ్ కోటి.

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం. ఐచీ నగోయా ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని అత్యంత ఘనంగా కైవసం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంకపై ఏకంగా 147 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా క్రీడల్లో తమ టైటిల్ను భారత్ నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్లో భారత జాతీయ గీతం తొలిసారిగా ఐచీ నగోయా ఆసియా క్రీడల వేదికపై వినిపించింది. ఆ వెంటనే భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం విశేషం. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మందానా, షఫాలి వర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి కేవలం తొలి వికెట్కే 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫాలి వర్మ 48 పరుగులు చేసింది. 29 బంతుల్లోనే 3 ఫోర్లు

సిక్సర్లతో ఆమె దూకుడైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం స్మృతి మంధాన తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ 79 పరుగులతో చెలరేగింది. ఆమె 45 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లు బాదింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 19 పరుగులు చేసి వెనుదిరిగినప్పటికీ స్మృతి మందాన భారత భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. ఆ తర్వాత రిచా ఘోష్ బ్యాట్తో విరుచుకుపడింది. కేవలం 22 బంతుల్లోనే అజయంగా 49 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. షఫాలి వర్మ బౌలింగ్లో ఇమేషా దులాని, హసిని పెరేరా వరస్ ఓవర్లలో పెవిలియన్కు చేరారు. దీంతో శ్రీలంక స్కోర్ 5 ఓవర్లకే 30 పరుగులకు పడిపోయింది. శ్రీలంక కెప్టెన్ చామరి అదప్పత్తు కూడా భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. దీప్తి శర్మ బౌలింగ్లో భారతీ పుల్మాలి చేతికి క్యాచ్ ఇచ్చి 29 పరుగుల వద్ద వెనుతిరిగింది. ఆ సమయానికి శ్రీలంక స్కోర్ కేవలం 43 పరుగులు మాత్రమే. ఆ తర్వాత భారత స్పిన్ బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా శ్రేయాంక పాటిల్, శ్రీచరణి, చెరో 2 వికెట్లు సాధించారు. శ్రీలంక జట్టు 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 147 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసి స్వర్ణ పథకాన్ని సాధించింది. ఇది ఐచీ నగోయా ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టుకు చిరస్మరణీయ విజయంగా నిలిచింది.

భారత జట్టు గత ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పథకాన్ని ఈసారి కూడా నిలబెట్టుకుంది. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా తమ టైటిల్ను విజయవంతంగా కాపాడుకుంది. ఈ విజయంలో బ్యాటింగ్లో స్మృతి మంధాన, షఫాలి వర్మ, రిచా ఘోష్లు కీలక పాత్ర పోషించగా, బౌలింగ్లో దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాచ్ స్కోరును పరిశీలిస్తే భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. కాగా షఫాలి వర్మ 48 పరుగులు, స్మృతి మంధాన 79 పరుగులు, రిచా ఘోష్ అజేయంగా 49 పరుగులు. శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక తరపున చామరి అదప్పత్తు 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా షఫాలి వర్మ 2 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు, శ్రీచరణి 2 వికెట్లు సాధించారు. భారత మహిళల జట్టు విజయంలో స్మృతి మంధాన బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 79 పరుగులతో ఆమె ఆడిన ఇన్నింగ్స్ భారత భారీ స్కోరుకు పునాది వేసింది. రిచా ఘోష్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్తో స్కోరును 200 పరుగుల మార్కు దాటించారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ స్వర్ణ పథకం తమతో ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. ఇంతకుముందు ఒకసారి సాధించాం కాబట్టి ఈసారి కూడా గెలవగలమన్న నమ్మకం ఉంది. ఇప్పుడు 2 స్వర్ణ పథకాలు మనతో ఇంటికి వస్తున్నాయి, ట్రోఫీతో ఇంటికి వెళ్లడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది అని హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో క్రికెట్కు మరింత ప్రాధాన్యం లభించాల్సిన అవసరం ఉందని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఇతర క్రీడల మాదిరిగానే క్రికెట్ను కూడా ఆసియా క్రీడల్లో నిరంతరం కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఈ స్వర్ణ పథకం భారత మహిళల క్రికెట్ జట్టుకు మరొక మైలురాయిగా నిలుస్తుంది. అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను చాటిన భారత మహిళలు ఐచి నగోయా ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకంతో భారత కీర్తిని మరోసారి ఇనుమడింపజేశారు.

పైసా ఈ చిత్రం నుండి విజయప్రకాష్ పాడిన పాట వింటారు. సంగీతం అందించారు సాయి కార్తీక్.

0: Ya.
1: యువన్ శంకర్రాజా స్వరకల్పనకు శ్రీరామ్ పార్థసారథి పాడిన పాట వింటారు. చిత్రం నేను మీకు తెలుసా.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: లోకసువాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కల సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తులవారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा. हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं. इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు కానీ, రక్తదానం

0: శిబిరాలు కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ఈవేళ పోషణ అభియాన్ కానీ, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
1: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః AI, అంతరిక్షం, ఊర్జాయాః విషయె UAE తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయె చర్చితవాన్. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः अवदत् यत् यूनां प्रयत्नाः 47-2000 प्रागेव भारतं विकसितराष्ट्रं करिष्यन्ति. फिच रेटिंग्स इत्यनेन भारतस्य GDP वृद्धेः पूर्वानुमानं 9.6% यावत् वर्धितम्. भाजपेति दलाध्यक्षः नितिननवीनः सर्वेषु 37 राज्येषु, केन्द्रशासितप्रदेशेषु च दलस्य प्रभारी, सहप्रभारी च नियुक्तवान्. आयुष्मान् भारत प्रधानमंत्री जन आरोग्य योजना सम्पूर्णे भारते सार्वजनिक स्वास्थ्य सेवायाः परिवर्तनस्य 8 वर्षाणि आचरति. अपि च 26-2000 वर्षे एशियन क्रीडासु भारतीय पुरुष महिला स्कीट दलानि जापान देशे कांस्य पदकं विजितवन्तः. मीराबाई चानुः भारोत्तोलने रजत पदकं प्राप्तवती. अथ वार्ताः विस्तरेण. विदेशमंत्री डॉक्टर एस जयशंकर UAE विदेशमंत्री शेख अब्दुल्ला बिन जायद अल नाह्यान, फ्रांस विदेशमंत्री जीन नोएल वैरोट च न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र संघस्य सामान्य सभायाः 81वें सम्मेलनावधौ भारत UAE फ्रांस त्रिपक्षीय सम्मेलने भागं भजितवन्तः. त्रिभिः मंत्रिभिः अंतरिक्षम, ऊर्जा, कृत्रिम बुद्धिमत्ता, संस्कृति ही परंपरादीनां परस्पर हितस्य सहमत क्षेत्रेषु त्रिपक्षीय सहयोगस्य प्रगतिं समीक्षितवन्तः. विदेश मंत्रालयेन प्रकाशितस्य वक्तव्यस्य अनुसारं नेतारः पश्चिम एशियायाः स्थितिमपि चर्चितवन्तः. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः यूनां प्रयत्नेन 47-2000 पूर्वमेव भारतं विकसितराष्ट्रं भविष्यति इति विश्वासः प्रकटितवती. अद्य वडोदरा नगरे महाराजा सयाजीराव वडोदा विश्वविद्यालयस्य 75वें दीक्षांत समारोहं संबोधयन्ती सा उक्तवती यत् शिक्षा तदा एव अर्थपूर्णा भवति यदा सा राष्ट्रस्य, समाजस्य च कृते उपयुज्यते. अद्यत्वे प्रत्येकस्मिन् क्षेत्रे प्रौद्योगिकीय परिवर्तनं प्रचलति इति राष्ट्रपतिः अवदत्. सा अग्रे अवोचत् यत् अद्यतन

0: विकसिता स्वयंचालित रेल संरक्षण व्यवस्था अस्ति, या परिचालन सुरक्षां वर्धयितुं परिकल्पिता अस्ति। एषा व्यवस्था लोकोचालकाय निर्धारित वेग सीमायां रेलयानानां रक्षणे सहायं करोति, तथा च यदि लोकोचालकः तत्कर्तुम् असफलः भवति तर्हि आवश्यकतानुसारं स्वयमेव ब्रेक इति उपयोक्तुं शक्नोति। कवच इतीदं संकटकाले संकटं निवारयितुं न्यूनीकर्तुं च परिकल्पितमस्ति। मेघालयस्य यूनाइटेड डेमोक्रेटिक पार्टी इति दलस्य अष्ट विधायकाः अद्य नवदिल्ल्यां भारतीय जनता पार्टी इति दले सम्मिलिताः। केन्द्रीय मंत्री वरिष्ठः भाजपा नेता च किरेन रिजिजुः, भाजपा प्रवक्ता संबित पात्रा, अनिल एंटनी चेत्येतेषां उपस्थितौ ते दले प्रविष्टवन्तः। भारत ऋतु विज्ञान विभागेन तेलंगानायां, छत्तीसगढ़े, तटीय आंध्र प्रदेशे, ओडिशायां च अद्य अतिवृष्टये रक्तवर्णीया संचेतना प्रसारिता। अद्य अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, बिहार राज्ये तथा कर्नाटकस्य आंतरिक प्रदेशेषु च विभिन्नेषु स्थानेषु अतिवृष्टिः भवितुमर्हति। झारखण्डे, केरलम राज्ये, माहे, कोंकणे, गोवायां, महाराष्ट्रे, पश्चिम बंगाले, सिक्किम राज्ये चापि एतादृशी स्थितिः संभाव्यते। षड्विंशत्यधिकद्विसहस्रतमे वर्षे एशियन क्रीडासु भारतीय पुरुष महिला स्कीट दलानि जापान देशे कांस्य पदकं विजितवन्तः। मीराबाई चानुः भारोत्तोलने रजत पदकं प्राप्तवती। भारतस्य पुरुष बैडमिंटन दलेन कांस्य पदकं च विजितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 మనసులు కలిసిన వేళ నాటికి ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పాడి పంటలు. వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం, ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన అంతర్జాతీయ వార్తలు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:26 ఆసియా క్రీడల ముఖ్యాంశాల సమాహారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:20 మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ జయదేవుని అష్టపదులు వింటారు. గానం చేసిన వారు శ్రీమతి నిత్యసంతోషిణి గారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విద్య, ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడామణి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో ఉప్పు చౌడు ఉరక భూముల పునరుద్ధరణకు భూగర్భ మురుగునీటి నిర్మూలన పద్ధతులు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: లే 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఒంగోలు గోసంతతి ఈ అంశం గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో తెలుగు జాతీయాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎస్ రంగమ్మ గారి ప్రసంగం వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం పరిచయకర్త శ్రీ ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం. మరికొద్ది క్షణాల్లో మనసులు కలిసిన వేళ నాటిక ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: మనస్సులు కలిసిన వేళ నాటిక వింటారు.
0: రచన శ్రీ మళ్ళీరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి.
1: మనస్సులు కలిసిన వేళ నాటిక.
2: ఏమండి? ఏమండోయ్, నేను చెప్పేది వింటున్నారా? అబ్బబ్బా, ఆ లెక్కలు కాస్త ఆపి నేను చెప్పేది కాస్త వినండి.
3: ఏమిటో చెప్పు, నేను విని తగలాడుతూనే ఉన్నాగా.
2: మరి పండగ వస్తుంది కదండి.
3: వస్తే రా నువ్వు, నాకేమిటా పెద్ద పండగ? పండగ
2: ఏం లేదండి, నాకు మంచి చీర కొంటారని.
3: ఏమిటి చీర? చూడవాయ్, నీ దృష్టి ఎప్పుడు చీరల మీదనా? చీర గీర ఆయన మొన్నే కదా బంగారం నాటి 4 చీరలు కొనిచ్చాను.
2: మొన్న? మొన్న ఎప్పుడండి?
3: అదే మొన్న అంటే 2 సంవత్సరాల క్రితం. 4 చీరలు కొనలేదు?
2: కొన్నారులేండి మహా, 500కి 4 చీరలు. అవి అప్పుడే పాడైపోయాయి. ఏదో మా పుట్టింటి వారికి మీ పిసినారితనం తెలుసు గనక పండగలకి పబ్బాలకి బట్టలు వాళ్లే పంపిస్తున్నారు గనక సరిపోయింది. మీతో అయితే కన్నీ అయినట్టే.
3: ఎవడే ఎవడే వాడు నన్ను పిసిరికొట్టనేది? ఏదో కాస్త పొదుపుగా ఉంటే అదే పిసినారితనమా?
2: అబ్బా నాకెందుకులేండి పిసినారితనము పొదుపరితనము. అబ్బో ఎక్కడో ఉండడమా నా మొహం. మీ నాన్నను కట్టుకొని నేనేమైనా గూటీలు కొడైకెనాళ్ళు అరకలోయలు తిరుగుతున్నాననుకున్నావా? సగటు తెలుగుంటి పిసిని గొట్టును కట్టుకొని ఇక్కడే ఉన్నా, కొంపలోనే తగలడ్డా. ఇక్కడికి రా.
3: దిక్కుమాలిన వెటకారం ఒకటి. ఇంకే మీ పుట్టిటి వాళ్ళనే అవన్నీ తిప్పమనలేకపోయావా?
2: ఎందుకు తిప్పరు? కాకపోతే పిసిని గొట్టుగా మీకున్న లోకల్ పబ్లిసిటీ ఎక్కడ నేషనల్ పబ్లిసిటీ అవుతుందోనని భయపడి వెళ్ళలేదు. అయినా మీతో వాదిస్తూ కూర్చుంటే ఇక నాకు పనులు అయినట్లే. ఇంట్లో పని అవ్వదు, వంట పని అవ్వదు. అదిగో అరుణ వస్తుంది, దానికి డబ్బులు కావాలట. నాతో మాట్లాడినట్టు దానితో మాట్లాడకండి, కుదరదు. తెలుసుగా మీ కూతురు సంగతి, కాస్త జాగ్రత్తగా ఉండండి.
3: ఏమిటే ఏమిటి బెదిరిస్తున్నావు? అది ఏమన్నా తలదీసి మొలచుందా?
2: అబ్బే అది అట్లా ఎందుకు చేస్తుంది?

0: చెప్తుందండి, తండ్రి అంటే దానికి ఎంతో గౌరవం. కాకపోతే మీరొక్కసారి ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళండి, గుర్తొస్తుంది.
1: అట్లా దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లేంత తీరిక నాకు లేదు గాని, అవును పోయి గుర్తుకొచ్చింది. పోయిన ఏడాది ఎండాకాలంలో ఇల్లు కాలిపోయిన వారిని ఆదుకోవడం కోసం వీళ్ళ కాలేజీ వాళ్ళు చందా కోసం మన ఇంటికి వస్తే
0: పాపం మంచి పని చేయడం కోసం వచ్చిన వాళ్ళని మీరు నానా మాటలు అని పొమ్మన్నారు కదా. అప్పుడు మీ కూతురుకు ఒళ్ళు మండి తన చేతికున్న బంగారు గాజు తీసి మీ ఎదురుగానే వాళ్ళకిచ్చింది, గుర్తొచ్చిందా?
1: రాగట్ వస్తుందా? వచ్చింది. అదే నాకు పీడకల.
0: మరో పీడకల గురించి చెప్పనా? ఈ సందు చివరిగా ఉంటున్న వాళ్ళు పాపం ఏదో అవసరం కొద్ది నగ మీ దగ్గర తాకటి పెడితే మా అమ్మాయి పెళ్లి నగ ఇవ్వండి అంటూ డబ్బు తిరిగిస్తే మీరు ఏదో వడ్డీ తిరకాసు పెట్టి వాళ్ల వస్తువు ఇవ్వకుండా గెంటేశారు. అప్పుడు
1: చాలు చాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేనింట్లో లేనప్పుడు గడ్డ పలుగుతో బీరువా బదలగొట్టి మరీ ఆ నగ వాళ్ళ చేతికి ఇచ్చింది.
0: గుర్తుకొస్తున్నాయా?
1: చాలే, అదేదో సినిమా పాటలాగా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ రోడ్డు మీద పడమంటావా? అయినా అది నా కూతురు కాదే.
0: శ్యావండి, ఇన్నాళ్ళ కాపురంలో ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయ్యో భగవంతుడా, నన్నెందుకు ఇంకా బ్రతికించావు తండ్రి.
1: చాలు నమ్మి, నేను ఆ ఉద్దేశం లేదే, మరి ఓవరాక్షన్ చేయకు. అది నా కూతురు కాదే, పూర్వజన్మలో నేను చేసిన పాపం ఈ జన్మలో నన్ను రాక్షసిలా పట్టి పీడుతుంది కూతురుగా పుట్టి.
2: నానా, ఎవరు నాన్న ఏదో రాక్షస అంటున్నావు? నన్నా?
1: అబే నిన్ను కాదమ్మా, నిన్ననేంత ధైర్యం నాకెక్కడ వస్తుంది? నువ్వు నా బంగారు కొండవు కదూ.
2: అంటే అమ్మనా?
1: అబ్బే లేదమ్మా, ఆ మాత్రం స్వతంత్రం కూడానా?
2: సరే, నాకు అర్జెంటుగా 5,000 కావాలి, త్వరగా ఇవ్వు నాన్న, కాలేజీ టైం అవుతుంది.
1: ఎందుకమ్మా అంత డబ్బు?
2: కాలేజీ ఫీజు కట్టాలి. అంతేకాదు నా పాకెట్ మనీ కూడా అయిపోయింది, టైం లేదు, త్వరగా ఇవ్వు నాన్న.
1: అందుకే వద్దంది. ఎందుకమ్మా పై చదువులు ఆడపిల్లలకి అని ఎంత ఖర్చు పెడుతుంది వినా? వడ్డీ రాకపోయినా అసలైనా తిరిగి వస్తుందా? పైగా బోర్డు ఖర్చు పెట్టి పెళ్లి చేయటం ఎలాగూ తప్పదాయే. నా మాట విని ఏదో 400 ఇస్తాను, సర్దుబాటు చేసుకో.
2: ఏం ప్రపంచ రహస్యం చెప్పావు నాన్న, అమ్మ చదువుకోలేదు గనక నిన్ను చేసుకుని తిప్పలు పడుతుంది, నాది అదే గతి అంటావా?
0: అవునే అమ్మా, నేనే గనక చదువుకొనుంటే ఈ పాటికి ఏ షాపింగ్ మాల్ ఓనర్ను సాఫ్ట్వేర్ కంపెనీ యజమానో కట్టుకుని హాయిగా ఉండేదాన్ని. నాకొచ్చిన కష్టాలు ఎవరికే వద్దే తల్లి.
1: సందు దొరికితే చాలు, నువ్వు నీ దిక్కుమాలు నడుపు.
2: నానా, అడిగిన డబ్బిస్తావా లేకపోతే బీరువా నుంచి నన్నే తీసుకోమంటావా?
1: ఇక లూటీయేగా, ఎందుకులేమ్మా, నేనే తెచ్చిస్తా.
2: అలాగే మంచిది రానా, ఆ చేత్తోనే అమ్మ కూడా 1,000 ఇవ్వు, పండక్కి ఎంచక్క చీర కొనుక్కుంటుంది.
0: మా తల్లి మా అమ్మే ఎంత మంచిదనువా మనవు.
1: ఇప్పుడు అంత తగలేయటం అదే ఖర్చు పెట్టడం అవసరమా అని.
2: నానా, డబ్బు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు వేసి బాగానే లాగుతున్నావు కదా, అందులో కొంత దానాలకి ధర్మాలకి ఇటువంటి ఖర్చులకి ఉపయోగిస్తే తప్పేమీ లేదులే నానా.
1: ఇంత డబ్బు బాగా ఖర్చు పెట్టుకుని ఊరేగండి, అదే ఎంజాయ్ చేయండి.
2: థాంక్స్ నానా, నేను వెళ్తున్నాను.
1: మంచిదమ్మా, అంత కర్మ చచ్చ. అవును జానకి, ఏది న్యూస్ పేపర్ అక్కడ పెట్టావు, కనపడలేదు.
0: పొద్దున్నే వచ్చి ఎదురింటి అప్పారావు గారు తీసుకెళ్లారండి.
1: వీడు ఒకడు ఎప్పుడు ఏది ఎక్కడ తేరగా దొరుకుతుందా అని చూస్తాడు. డబ్బు దండగా ఎందుకే పేపర్ అంటే నీ కూతురు ఊరుకుంటుందా? అంత నా కర్మ కర్మ.
3: రాఘవ రాఘవ, ఓ ఇంట్లోనే ఉన్నావా రాఘవ?
1: ఎవరి దగ్గర ఏది ఫ్రీగా దొరుకుతుందో అనుకుంటూ ఊరి మీద తిరగడం నాకు అలవాటు లేదుగా, ఇంట్లోనే తగలడ్డాను.
3: సరేలేవయ్యా, ఇదిగో ఈ వార్తాపత్రిక ఇదిగో. అయినా రాఘవ, మనుషుల తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, పైగా అది మన కర్తవ్యం కూడాను. ఏమంటావు?
1: నిజమే, కానీ అది మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అంతేగాని నేను బాత్రూమ్ లో ఉండటం గమనించి పేపర్ ఎత్తుకుపోయి ఫ్రీగా చదవడం కాదు కర్తవ్యం అంటే.
3: అరే అరే అరే, అట్లా ఫీల్ అవుతావు ఎందుకో? నీ పేపర్ అంటే నాదని కాదు, మన స్నేహం ఎప్పటి నుంచి, మన ఇద్దరికి పెళ్ళైన కొత్తలో. అదేలే, నీకు మీ ఆవిడతో నాకు మా ఆవిడతో ఇక్కడే ఇక్కడే ఎదురు బుదురు కాపురాలు పెట్టామా? నీకు కూతురు నాకు

0: మనం వాళ్ళని ఎంత బాగా పెంచుకున్నాము, మనం ఎంత కలివిడిగా ఉంటున్నాం. నా భార్య కూడా నీవంటే ఎంతో అభిమానంగా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేది. అంతా నా తలరాత. ఏడాదిన్నర క్రితం తను హఠాత్తుగా కాలం చేసి ఉండకపోతే నేను అడ్డమైన వాళ్ళు కదా ఇలాంటి మాటలు పడేవాడినే. చెప్పు చెప్పు రాఘవా.
1: ఏంటి చెప్పేది? అయినా ఇప్పుడు ఏడిపిదుకు.
0: నువ్వు పేపర్ కోసం మొహం చూసుకుంటుంటేను.
1: అబ్బా చాలా ఫీల్ అయిపోయినట్టున్నావు.
2: మీరా అన్నయ్య గారు, కూర్చోండి, కాఫీ తెస్తాను.
1: కాఫీయా? ఎందుకే? అయినా ఇందాక పాలన్నీ పిల్లి దాగిపోయిందన్నావుగా.
2: అయ్యో నేనెప్పుడన్నానండి?
1: అన్నావులే, మర్చిపోయి ఉంటావు.
2: అబ్బా అన్నయ్య గారు మీరు కూర్చోండి, నేను కాఫీ తెస్తాను.
0: మా తల్లి మా తల్లి, నువ్వు బంగారాణువమ్మ, కానీ మీ ఆయనే ఒట్టి పిసిని కొట్టు.
1: నేను పిసిని కొట్టునా? ఏ రోజైనా పట్టు మరి 10 పైసలు ఎవరికైనా దానం చేసిన మొహం అనేది? నన్ను పిసినారంటావా? పైగా నా పేపర్ తోసుతూ నా కాఫీ తాగుతూ.
0: మా పూర్వీకులు బోల్డ్ దాన ధర్మాలు చేశారు లేవయ్యా. అయినా నీ ముందు అలిస్టిపడి చదవను. నేను ఒక గొప్ప గుప్తదాతను తెలుసా?
1: చాలు చాలు, మా గొప్ప దాతవి. కొడుకు మీద కోట్లు సంపాదించాలని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ వాడిని ముదురు బెండగా చేస్తున్నావు. నువ్వా గుప్తదాతవి?
0: ఇదిగో ఇదిగో నన్నేమైనాను, నా కొడుకేమీ ముదురు బెండకాయ కాదు. వాడి స్థాయికి దగ్గర సంబంధం రాలేదు అంతే.
1: గొప్ప స్థాయి దురాశ కొద్దీ నువ్వు అడిగే కష్టం గురించి చెప్పే.
2: అన్నయ్య గారు, ఈ మాటలన్నీ రోజు మీకుండేవే కదా, ఇదిగో కాఫీ తీసుకోండి.
1: మరి నాకేదే కాఫీ?
2: అయ్యో మిగిలిన పాలన్నీ పిల్లి తాగేసింది కదండి.

0: మురళి, నిన్నే ఏమిటి మాట్లాడావు?
1: ఏం మాట్లాడమంటావు?
0: మరి మాట్లాడడానికి రమ్మన్నా?
1: నువ్వేమైనా మాట్లాడతావని అందుకే రమ్మన్నాను.
0: అలాగా? అయితే మాట్లాడటానికి నా దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు, అయితే నేను ఇంటికి వెళ్తున్నాను.
1: ఆగాగు, నేనేదో సరదాగా అన్నాను. 4 రూపాయలు ఖర్చు పెట్టి సిటీ బస్సులో నేనొస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావా? ఏ అరుణ, అదే మన పెళ్లి విషయం మాట్లాడదామని.
0: పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడు, అదేదో తొందరగా చూడు. ఇంకా 1-2 సంవత్సరాలు అయితే నువ్వు మరీ ముదురు బెండకాయ అయిపోతావు. ఇప్పటికీ అయ్యావనుకో. అయినా ఎదురు బదురు ఇళ్లలో ఉండేవాళ్ళం, కలిసి ఒక్క దగ్గరే పెరిగామన్న జాలితో నేనేదో నీ ప్రేమను అంగీకరించాననుకో, మరీ ఆలస్యమైతే నిన్ను ప్రేమిస్తూ ఉండిపోతాననుకోకు.
1: నా మీద నీకున్న జాలికి థ్యాంక్స్. ఇంతకీ మన పెళ్లి ఎప్పుడవుతుందంటావు?
0: ఏ వచ్చినట్టుంది, దానికి జవాబు నువ్వు చెప్పాలి.
1: మా నాన్నని అడగాలంటే అసలే భయం. కట్నం పేరుతో బోలెడు డబ్బులు నా మీద సంపాదించాలని చూస్తున్నాడు ఆయన.
0: ఇదంతా ఎందుకు? పోనీ, మీ నాన్న నేనడగనా?
1: వద్దులేమ్మా, అంత పని చేయకు. నీ వసలే
0: తెలుసుగా, ఈరోజు ఎలాగైనా మామయ్యతో మాట్లాడు, లేదా రేపు ఉదయానికల్లా నేనే మీ ఇంటి ముందు ఉంటాను.
1: అలాగే తల్లి, అలాగే.
0: సరే మురళి, పోనీ మనం లేచిపోదామా?
1: వాట్ అరుణ, నీకు మరీ ఇంత డేరింగా?
0: హలో, మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకు. చీకటి పడుతోంది, ఇక్కడ నుంచి లేచి ఇంటికి బయలుదేరదామా అంటున్నాను.
1: అంతేనా? సరే అరుణ, ఈరోజు ఎలాగైనా నాన్నతో మాట్లాడేస్తా.
2: ఏమిటి, అరుణాన్ని ప్రేమించావా? పైగా అవ్వా, పెళ్లి కూడా చేసుకుంటావా? ఇదెక్కడ పాడు బుద్ధిరా నీకు?
1: అంటే ప్రేమించాక పెళ్లి చేసుకోకూడదా నాన్న?
2: ఏడ్చావు గాని, ఆ రాఘవ అసలే పరమ పిసిలారి. వాడు రూపాయి కట్నమైనా రాల్చుడు. అందుకనే ఈ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను.
1: నాన్న, నువ్వెన్నైనా అను, నా మీద లక్షలకు లక్షలు వ్యాపారం చేసి కట్నం పోగు చేసుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. నాకిప్పుడు జ్ఞానోదయమైంది.
2: రే, ఆ పిచ్చివాగు రాపురా. అయినా మాకు తెలియకుండా ఎంతకాలం నుండి ప్రేమ నాటకాలు ఆడుతున్నారు? ఏది ఏమైనా నువ్వు ఆ పిల్లనే చేసుకుంటానంటే మాత్రం నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను.
1: చాలే ఊరుకో నాన్న, గొప్ప ఆస్తి మీకున్నది ఒక ఇల్లేగా, పైగా ఇది అమ్మది.
2: ఏది ఏమైనా సరేరా, అరుణ ఈ ఇంట్లో కోడలు కావటం నేను ఒప్పుకోను.
1: పోనీ ఒక పని చేద్దాం నాన్న, మనం ఇక్కడ నుండి మరో ఇంటికి అద్దెకి వెళ్దాం. ఆ ఇంటికి అరుణ కోడలైతే నీకు అభ్యంతరం లేదుగా.
2: రే, ఏమిటా పిచ్చిపాట్లు? ఆ పిచ్చిపాట్లు ఆపు, నాకు పెళ్లి అసలు ఇష్టం లేదు.
1: నాన్న, నీ ఇష్టం నీలోనే ఉంచుకో. రేపు ప్రొద్దుటే పెళ్లి విషయం మాట్లాడడానికి రాఘవయ్య మామయ్య గారి ఇంటికి వెళ్తున్నాం, అంతే.

0: సరేలే, వాళ్ళు ఎప్పటి నుండి ప్రేమలో పడ్డారనేది మనకు ముఖ్యం కాదు కదా. ఏమని అప్పారావు, నువ్వు ఇంతగా నా చేతులు పట్టుకుని నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని మరీ ఇంతిదిగా బ్రతికులాడుతున్నావంటే కాదు అనడానికి నాకు నోరు రావటం లేదయ్యా.
1: ఆహాహా, తమరిది ఎంత జాలు, మీ హృదయం నవనీతం కదూ.
0: అదే, మరీ అంత పొగడ్తెంతులే, అయినా అందరూ నన్ను అలాగే అంటుంటారయ్యా.
2: చూడు తల్లి, త్వరలో నీ పెళ్ళంటే నాకెంతో ఆనందంగా ఉంది. పంతులు గారిని పిలిపించాలి, ముహూర్తాలు పెట్టించాలి, బంధువులు కబుర్లు పెట్టాలి. అమ్మో, ఎంత పనుందో.
1: అత్తయ్య, పెళ్ళి అనేది పెళ్లి కొడుకు ఉంటేనే జరుగుతుంది, నా గురించి ఎవరూ మాట్లాడరేం.
2: భలేవాడివయ్యా, మా కాలం ముందు ఎదిగిన కుర్రాడివి, అన్ని మంచి బుద్ధులే. ఇప్పటికి సద్దన్నం తినే ఆఫీస్కి వెళతావాయే.
1: అత్తయ్య, ఆ సద్దన్నం విషయం మాత్రం పెళ్లిలో గాని బంధువుల ముందు గాని ఎవరితో చెప్పకండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది.
0: అబ్బాబా జానకి, ఈ విషయాలు పెద్దవాళ్ళకి మాకు వదిలేరాదు, మేము ఇచ్చి పుచ్చుకోవడాలు, అవి మాట్లాడుకోవాలి.
3: రాఘవ, నీ గురించి ఏమో అనుకున్నాను కా, ప్రస్తుత పరిస్థితులన్నీ నీకు బాగా తెలుసు. నా కొడుక్కి ఎన్నెన్ని లక్షలు ఎంతెంత ఆస్తిస్తామని వస్తున్నారో నీకు తెలుసుగా. ఇక ఇచ్చి పుచ్చుకోవడాల గురించి మాట్లాడుకుందామా రాఘవ?
0: ఉండవయ్యా, మాట్లాడతాను. మరి పెళ్లిలో నా కూతురికి ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో చెబితే అది ముందే ఓ మాట అనుకుంటే బాగుంటుంది కదా.
3: ఏమిటి, మేము ఎదురు కట్నం ఇవ్వాలా?
0: అవునయ్యా, ఆడపిల్లను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించడం అంటే మాట్లాడుకుంటావా, నాకు ఎంత ఖర్చు అయి ఉంటుంది అనుకున్నావు?
3: అంటే కన్యాశుల్కం అడుగుతున్నావా?
0: అని ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవయ్యా.
3: ముందు కట్నం విషయం తెలిసేనే పెళ్లి.
0: అదేదో నువ్వే నాకు ఇవ్వాలి తెలుసా.
2: నాన్న, మామయ్య, ఏమిటి ఇది చిన్నపిల్లలాగా, ఇటు నుండి కట్నం రాదు, అటు నుండి కన్యాశుల్కం అక్కర్లేదు. అయినా మనమంతా మా ఇంట్లో సమావేశమైంది పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామో నిర్ణయించుకోవడానికి మాత్రమే.
1: నాన్నా, నీకు ఇంటి దగ్గరే చెప్పాను, ఇట్లా కట్నం కట్నం అంటూ మతిమాలిన మాటలు మాట్లాడవద్దని.
2: మురళి, ఏం పర్వాలేదులే, వాళ్ళని అలాగే వాదులాడుకొని నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపించి మీ ప్రేమను గెలిపించి చరిత్రలో నిలిచిపోతాను, ఏమంటావు?
1: ఓకే అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి.
0: ఆగండి ఆగండి, నేను మా ఆవిడ పక్కన నిలబడతాను, అప్పుడు తట్టండి తన్నం.
2: అదేమిటానా, ఇప్పటి దాకా ఏదో ఎదురు కట్నం అన్నా?
0: ఎదురు కట్నమా నా బొంద, ఈ అప్పారావు మహానుభావుడు ఎలాగో కట్నం ప్రసక్తి తెస్తాడని నాకు తెలుసు, అందుకే ముందుగానే అడ్డుకట్ట వేశాను.
3: నాకు తెలీదు నువ్వు గుండెలు తీసిన బంటువని.
1: నాన్నా, ఈ గ్రూప్ ఫోటోలోకి నువ్వు కూడా వస్తే బాగుంటుంది.
3: వస్తా, తప్పుతుందా?
2: ఈ శుభ సమయంలో అందరికి మంచి కాఫీ తీసుకొస్తాను.
3: రాఘవ, ఈ టైంలో నువ్వేదో రొటీన్ డైలాగ్ చెప్తావే.
0: రొటీన్ డైలాగా? ఏమిటది?
3: అదే, పాలన్నీ పిల్లి తాగేసింది అని.
4: మీరింతవరకు
5: మనసులు కలిసిన వేళ
4: నాటికి విన్నారు. రచన శ్రీ మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో పాల్గొన్నవారు రాఘవ, శ్రీ ముసునూరు రత్నబోస్, అప్పారావు శ్రీ ఎం కృష్ణకోటేశ్వరరావు, మురళి శ్రీ కర్లపూడి రమేష్ బాబు, అరుణ శ్రీమతి బండి సుజాత, జానకి శ్రీమతి షేక్ లక్ష్మి.

నాటక సంస్థలు అలాగే నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కందుకూరి రంగస్థల ప్రతిభ పురస్కారం రాష్ట్ర స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు జిల్లా స్థాయిలో ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నంది నాటకోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు 2025కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటకాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాటకాలు, అలాగే నాటకరంగం, నాటక కళలపై రచించిన పుస్తకాలు తదితర విభాగాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా కందుకూరి పురస్కారాలు 2026 కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పౌరాణిక సాంఘిక నాటక రంగానికి చెందిన కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు,

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्य को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబ్బిన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక

స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు.

0: సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం ఈ అంశం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానసగారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ పివి నరసింహారావు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం ఈ అంశం గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు మన స్టూడియోలో ఉన్నారు ఈ విషయాలు తెలియజేయడానికి రైతులకు. నమస్తే మేడం.
2: నమస్కారం అండి.
1: మేడం గారు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, అంటే రైతులు పొలాలలో ఆ పంట కాలం అయిపోయిన తర్వాత ఆ పంట వ్యర్థాలను కాల్చడం, దాన్ని కాలుష్యం తయారయ్యి మరి కొన్ని రకాలటువంటి ఇబ్బందులకు కూడా గురి కావడం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో రైతులకు ఒక మంచి అవగాహన తెలియపరచడం ఉద్దేశంతో మరి ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో వ్యవసాయ కాలుష్యం అంటే ఏమిటి అనే విషయాలు ముందుగా తెలియజేయండి మేడం.
2: ముందుగా రైతు సోదర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మన దేశానికి వెన్నెముక రైతు, మనకు అన్నం అందించేది రైతు. పంట పండాలంటే మంచి నేల, స్వచ్ఛమైన నీరు, అనుకూలమైన వాతావరణం ఎంతో అవసరం. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన పంటలను కాపాడుకోవడానికి మనం ఉపయోగిస్తున్న కొన్ని రసాయనాలు, పద్ధతులు తిరిగి మన నేల, నీరు, గాలి మరియు మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తున్నాయి. దీనినే మనం వ్యవసాయ కాలుష్యం అని కూడా అంటాము. వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రైతు ఆదాయం పెరగాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచనతో పాటు మనం అదే సమయంలో మన నేల ఆరోగ్యంగా ఉండాలి అని, నీరు కూడా స్వచ్ఛంగా ఉంచాలి అని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచాలి అని కూడా మనం అనే భావన కలిగి కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాలి. ముందుగా వ్యవసాయ కాలుష్యం అంటే ఏంటి అంటే, వ్యవసాయ కార్యకలాపాల వల్ల నేల, నీరు, అలాగే గాలి మరియు జీవన వైవిధ్యం కలుషితం కావడానికి వ్యవసాయ కాలుష్యం అని చెప్పచ్చు అన్నమాట. మనం పురుగు మందులు, కలుపు మందులు, రసాయనాలు, ఎరువులు ఏ

0: అయితే మనం వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో ఉపయోగిస్తూ ఉంటామో, పంట అవశేషాలను కాల్చడం వాటితో పాటు మరియు పశు వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి అనేక కారణాలు వ్యవసాయ కాలుష్యానికి దారితీస్తాయన్నమాట.
1: ఓకే మేడం, మరి ముందుగా వ్యవసాయ కాలుష్యం అంటే ఏంటనే విషయాలు తెలియజేశారు. మరి ఇందులోనే ఈ వ్యవసాయ కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉన్నాయంటారు?
0: ముందుగా మనం చర్చించుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు మనకి కాలుష్యం అనగానే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ ఇలాంటివే మనకి ముఖ్యంగా గుర్తు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనం వ్యవసాయం చేసే ఏవైతే పనులు ఉంటాయో వ్యవసాయం కోసం, వాటి వలన కూడా చాలా కాలుష్యం అనేది పెరిగిపోతుందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయ కాలుష్యం వలన మనం ముందు చర్చించుకున్నటువంటి సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇలాంటివన్నీ కూడాను ఈ వ్యవసాయ కాలుష్యం వల్లనే అవి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ వ్యవసాయ కాలుష్యం వాటికి ఎలా దారితీస్తుంది అనేది కూడా మనం ఒక్కొక్కటిగా చర్చించుకోవచ్చు. ముందుగా ఈ వ్యవసాయ కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా వచ్చేది పురుగుల మందు అధిక వినియోగం అన్నమాట. రైతులు పంటలను పురుగుల నుండి రక్షించుకోవడానికి పురుగుల మందులను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలంలో. సరైన మందును సరైన మోతాదులో మనం గనక సరైన సమయంలో చూసి ఉపయోగించినట్లయితే అది చాలా తక్కువ మందు అనేది మనకు అవసరం ఉంటుంది. అంతేకాని పురుగు వచ్చిన తర్వాత గమనించుకోకుండా కొన్ని రోజులు గడిచాక గమనించినట్లయితే పురుగు తీవ్రత అనేది మనం ఎక్కువగా చూడొచ్చు మన పంటలో. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం అవసరానికి మించి మందు వాడాల్సి వస్తుంది. అలా లేటర్ స్టేజెస్లో ఎప్పుడైతే రైతులు గమనిస్తారో పురుగులను వాళ్ళ యొక్క పంటల్లో, మోతాదు పెంచుకోవాల్సి వస్తుంది. అలాగే పవర్ఫుల్ మందులు కూడా వాళ్ళు వాడడం అనేది జరుగుతుందన్నమాట పొలాల్లో. అలాగే ప్రస్తుతం రైతుల మైండ్ సెట్ ఎలా అయిపోయింది అని అంటే, మందు ఎక్కువ వాడితే పురుగు త్వరగా చచ్చిపోతుంది అనే భావనలోకి వచ్చేసారన్నమాట. కానీ అది చాలా తప్పు. అవసరానికి మించి మందులు వాడితే పంటపై మందు అవశేషాలు మిగిలే అవకాశం చాలా ఉంటుందన్నమాట. దీంతోపాటు ఎక్కడైతే ఆ పురుగుల మందులు ఎక్కువ వాడారో ఆ నేలంతా పాడవుతుంది, నేల ఆరోగ్యం అనేది చాలా దెబ్బతీస్తుంది. అలాగే దాని చుట్టూ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో నీటిలోకి కూడా ఆ మందు అనేది చేరవచ్చు అన్నమాట. అంతేకాదు మందులను పిచికారీ చేసేటప్పుడు కూడా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడైతే రైతులకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి మనం చూసేవాళ్ళం కాదు వ్యవసాయం చేసి వచ్చాక. ఇప్పుడు క్రమేణ అంటే మన లైఫ్ స్టైల్ మారే కొద్దీ ఇమ్యూనిటీ అనేది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కళ్ళలా ఉంటుంది. వాళ్ళ తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కానీ, ఎన్విరాన్మెంట్ వాతావరణ పరిస్థితుల బట్టి కానీ రైతులు కూడా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు. వాళ్ళ పురుగుల మందులు పొలాల్లో పిచికారీ చేసిన తర్వాత చాలా అనారోగ్య పాలవడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరోనా తర్వాత ఇమ్యూనిటీ అనేది అందరికీ చాలా వరకు తగ్గిపోయింది. దాని తర్వాత రైతులు ఎవరైతే పిచికారీ చేయడానికి పొలానికి వెళ్తున్నారో చాలామంది గుండెపోటు అని చెప్పి శ్వాసకు సంబంధించిన జబ్బులతోటి బాధపడుతున్నారన్నమాట. చాలామంది రైతులు ప్రాణాలను కూడా కోల్పోవడం చూస్తున్నాము ఈ పురుగుల మందులు ఎక్కువగా వాడడం ద్వారా. అలాగే ఈ పురుగుల మందులు కాకుండా రసాయన ఎరువులు అధిక వినియోగం కూడా ఈ వ్యవసాయ కాలుష్యానికి దారితీస్తుందన్నమాట. పంటకు పోషకాలు అందించడం ఎరువులు అవసరం, కానీ మట్టికి అవసరమైన దానికంటే ఎక్కువ ఎరువులు వేయడం వల్ల పంట దిగుబడి తప్పనిసరిగా పెరుగుతుందని అనుకోవడం సరికాదు. అధిక ఎరువులు వినియోగం నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నమాట. కొన్ని పోషకాలు వర్షపు నీటితో లేదా సాగునీటితో కొట్టుకుపోయి చెరువులు, పక్కనున్న కాలువలు వీటిలో చేరుతూ ఉంటాయన్నమాట. అలా నీటిలో చేరడం వల్ల మన పల్లెటూర్లలో అయితే కాలువలు చెరువులు ఏవైతే ఉంటాయో వాటిలోకి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా కొంతమంది బట్టలు ఉతకడం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటాయి. వీటితో పాటు పశువులను కూడా చెరువులు కాలువల్లోకి వదులుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా ఆ నీటిని ఏవైతే తీసుకుంటున్నాయో అవి పశువులు కావచ్చు లేదా మనుషులు అయినప్పటికీ ఎవరైతే ఆ నీటిలో దిగి చేతులు ముఖాలు కడుక్కున్నా కూడా వాళ్ళకి చర్మ సంబంధిత వ్యాధులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. వీటితో పాటు పశువులు ఏవైతే ఆ నీటితోటి కాంటాక్ట్ అవుతాయో వాటికి కూడా కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మనం చూడవచ్చు పశువుల్లో కూడాను. సో ఆటోమేటిక్గా ఏవైతే ఈ రసాయన ఎరువులు కానీ లేదా పురుగుల మందులు కానీ అధికంగా ఉపయోగించడం వలన పిచికారీ చేసే సమయంలో ఎక్కువగా మనం నీరు కాలుష్యం

అన్నమాట. రైతులు తెలియకుండానే నీటిని కూడా పాడు చేయడం జరుగుతుందన్నమాట. ముందుగా నీటి కంటే ముందు ఎక్కడైతే ఆ మందులు, పురుగుల మందులు కానీ రసాయన ఎరువులు కానీ పిచికారీ చేస్తూ ఉంటారో ఆ నేల అనేది పాడైపోతుందన్నమాట. నేల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతీస్తుందన్నమాట. ఈ రెండు కూడాను మన ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన వ్యవసాయానికి ప్రాణమే నేల. అలాంటి నేలను మనం ఈ పురుగుల మందులు అలాగే రసాయన ఎరువులు వాడుతూ దాన్ని దెబ్బతీస్తూ ఉన్నాం అన్నమాట. పురుగుల మందులు ఎరువులు అధికంగా ఉపయోగించడం, వ్యవసాయ వ్యర్థాలను విచ్చలవిడిగా వేయడం వంటి కారణాలతో మన నేల నాణ్యత అనేది ప్రభావితమవుతుంది. నేలలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములు వంటి ఉపయోగకరమైన జీవులు కూడా ఈ పురుగుల మందులు ఎరువులు వాడడం వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వాటి వలన నేల ఆరోగ్యం తగ్గితే భవిష్యత్తులో పంటకు అవసరమైన పోషకాలను కూడా సమర్థవంతంగా అందించడం కష్టమవుతుందన్నమాట. అందుకే రైతులు నేలను కేవలం పంట పండించే స్థలంగా కాకుండా జీవంతో నిండిన వనరుగా చూడాలన్నమాట. అలాంటప్పుడే వాళ్ళు ఇలాంటి రసాయన ఎరువులు అనేవి విచ్చలవిడిగా వాడడం అనేది కొంతవరకు తగ్గించగలిగిన వారవుతారు. అలాగే రసాయన ఎరువులు, పురుగుల మందులు అనేవి ఎంత సిఫార్సు చేస్తే వారి యొక్క మండల వ్యవసాయ అధికారి కానీ లేదా ఎక్కడైతే వాళ్ళు మందులు తెచ్చుకుంటారో డీలర్స్, వాళ్ళు చెప్పిన మోతాదులోనే కనుక ఉపయోగించినట్లయితే మనం కొంతవరకు నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నమాట. వీటితో పాటు నేలతో పాటు నీటి కాలుష్యం, ముందుగా మనం ఒక చిన్న మాట కూడా అనుకున్నాం నీటి కాలుష్యం గురించి, ఎలా వ్యవసాయ కాలుష్యం నుండి నీటి కాలుష్యం జరుగుతుంది అనే దాన్ని బట్టి. ఇందులో ఏంటి అంటే మనం పొలాల చుట్టూ చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి, అలాగే చెరువులు కూడా ఉంటాయన్నమాట. ఈ పిచికారీ చేసే టైంలో ఎక్కువ ఈ కాలుష్యాన్ని మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. పొలాల్లో వేసిన ఎరువులు, పురుగుల మందులు వర్షపు నీటితో కొట్టుకొని పోతాయి అన్నమాట. ఇవి న్యాచురల్గా జరిగే యాక్సిడెంట్స్ అన్నమాట. వర్షపు నీటితో ఆటోమేటిక్గా మనం వేసిన ఎరువులు కానీ మందులు కానీ పోతాయి. అదే మనం సరైన మోతాదులో కాకుండా ఇంకా ఎక్కువ మోతాదులో కొట్టాము అని అంటే ఎక్కువ కాలుష్యం అనేది మనకి చూడొచ్చు అన్నమాట. వర్షపు నీటిలో ఆ మొత్తం మందులన్నీ కూడా కొట్టుకుపోయి పక్కన ఉన్న వాటర్ బాడీస్లో చేరిపోతాయి అన్నమాట. ఆ వాటర్ బాడీస్ వల్ల ఆటోమేటిక్గా ఎవరైతే పొలానికి వచ్చి పొలంలో పనిచేస్తారో ఆ రైతు తప్పనిసరిగా ఇంటికి వెళ్లే ముందు అదే కాలంలో కాళ్ళు చేతులు మొఖాలు కడుక్కొని వెళ్తారు. అప్పుడు ఏంటంటే వారికి ఈ చర్మ వ్యాధులు అనేవి రేకెత్తుతాయి, అలానే శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు కూడా చూడొచ్చు అన్నమాట రైతులకు. ఇవే కాకుండా కొన్ని క్రోనిక్ డిజార్డర్స్ అన్నమాట, ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయన్నమాట. ఈ అగ్రికల్చర్ పొల్యూషన్ ద్వారా ఆ హార్ష్ కెమికల్స్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఈ క్రోనిక్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయన్నమాట. అలాగే వీటితో పాటు గాలిని కూడా మనం కాలుష్యం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మనం పంట అవశేషాలను కాల్చడం, కాల్చేటప్పుడు ఆటోమేటిక్గా పొగ అనేది వస్తుందన్నమాట. పొగ, సూక్ష్మ కణాలు మరియు ఇతర కాలుష్య కారకాలు గాలిలో విడుదలవుతాయి. అంతేకాకుండా పొలంలో సేంద్రియ పదార్థం కాలిపోవడం వల్ల నేలలోని ఉపయోగకరమైన జీవ పదార్థాలు కూడా తగ్గిపోతుంది. చాలామంది పంట కోత జరిగిన తర్వాత అక్కడే పొలాల్లో కాల్చేస్తూ ఉంటారు. రైతులకు అలా కాల్చొద్దు అని చెప్పి అవగాహన కార్యక్రమాలు కూడా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్తూ ఉంటారు. వారు దాన్ని పడచెవిని పెట్టకుండా ఇక నుండి అయినా, ఇప్పటి వరకు ఫాలో అవ్వకపోయినా ఇప్పటి నుండి ఫాలో అయ్యారంటే అది వారికి మంచిది, అలాగే వ్యవసాయంలో కూడా మనం మంచి దిగుబడులు అనేవి చూడొచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ మనం గనక పాటించినట్లయితే, చిన్న చిన్న మెలుకువలేనండి ఇవి, కానీ అవి రైతుకి ఆదాయం పరంగా గాను అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు, అలాగే రైతు యొక్క ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు అన్నమాట ఈ చిన్న చిన్న మెలుకువలతోటి. అలా కాల్చేయకుండా ఇప్పుడు నేను కొన్ని పద్ధతులు మనం చర్చించుకుందాం, ఆ పద్ధతులు గనక పాటించినట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కాల్ చేయకుండా ఉండడానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే, మరి మేము ఏం చేయాలి కాల్ చేయకుండా అని అడిగితే వాటిని మనం మల్చింగ్ పద్ధతిగాను ఉపయోగించుకోవచ్చు. మల్చింగ్ అంటే నీటిలోని తేమ శాతాన్ని కాపాడుకోవడానికి ఏంటి అంటే ఈ మల్చింగ్ పద్ధతిని పాటిస్తారన్నమాట. మల్చింగ్ అంటే ఎవరైతే హార్టికల్చర్ క్రాప్స్, పండ్ల తోటలు కానీ పూల తోటలు కానీ వేస్తూ ఉంటారో వారు ఏంటి అంటే మొక్క చుట్టూ ఎక్కడైతే మొక్క ఉంటుందో ఆ మొక్క చుట్టూ పాది ఉంటుంది కదా, ఆ పాది చుట్టూ మిగిలిపోయిన అవశేషాలను
అక్కడ దాని చెట్టు మొక్క చుట్టూ వేశారు అని అంటే మొక్క దగ్గర ఉన్న వేళ్ల వ్యవస్థకు కావలసినటువంటి తేమని ఈ

0: పైన ఏదైతే వేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని కప్పి ఉంచామో అందులో నుంచి తేమ అనేది పోకుండా ఏవైతే ఉంటాయో ఆ వేర్లకు నీటిని ఎప్పుడు అందేలా చూసుకుంటాయి అన్నమాట. సో అది మల్చింగ్ పద్ధతి ఒకటి పాటించవచ్చు. అలాగే వాటిని కాల్చేయకుండా కంపోస్ట్గా యూజ్ చేసి ఒక దగ్గర ఒక ప్లేస్ ఒక గుంతలాగా తవ్వి దాన్ని వేసి కొన్ని రోజులు ఉంచినట్లయితే అది కంపోస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కంపోస్ట్ని ఏంటి అంటే మనం ఎరువుగా వాడుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మనం ఏదైతే పొలంలో నుండి వేస్టేజ్ వస్తుందో దాన్నే తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ పంట కోసం పోషకాలు పెంపొందించేలా దాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. అంటే వేస్ట్ టు బెస్ట్గా మార్చుకోవచ్చు మనం మన పొలంలో దొరికే వాటిని. దీంతోపాటు వర్మి కంపోస్ట్, ఏవైతే వానపాముల పెంపకం అంటూ ఉంటారు కదా రైతులు, ఆ వానపాముల పెంపకంలో కూడా మనం ఈ వ్యర్థాలను తీసుకొని వెళ్ళి ఆ వర్మి కంపోస్ట్ డెవలప్ చేసే షెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం వేసి ఉపయోగించుకోవచ్చు. సో వాటిని ఏదైతే మన పొలంలో వచ్చిన అవశేషాలు ఉంటాయో వాటిని కాల్చేయడం ఒక్కటే పద్ధతిగా భావించే రైతులందరికీ కూడాను ఆ పద్ధతి కాదండి, సరైన పద్ధతులు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు చర్చించుకున్నాం మనం మల్చింగ్, అలాగే కంపోస్టింగ్, అలాగే వర్మి కంపోస్టింగ్. ఈ మూడు పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే ఎటువంటి కాలుష్యం కూడా మనం డెవలప్ చేసిన వాళ్ళం అవ్వము, అలాగే రైతులు ఆరోగ్యంగా ఉంటారు, అలాగే రైతులు దిగుబడి కూడా కొంచెం ఆర్గానిక్ వేలో పెంచుతున్నట్లు అవుతుందన్నమాట.
1: ఓకే మేడం, బాగుంది. వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావంలో భాగంగా ఇప్పుడు వ్యవసాయ కాలుష్యంలో ప్రధాన కారణాలు, వాటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు కూడా చాలా చక్కగా రైతు సోదరులకు వివరించడం జరిగింది. ఇందులోనే మీరు చెప్పినట్టుగా ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా రెండు మూడు రకాలుగా చెప్పారు, ఇంకా కొన్ని రకాలుగా కూడా మనము వాటిని ఉపయోగించుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు మనం ముందు ఏమనుకున్నాము, కాలుష్యం అనగానే ఏదో పొగ, ఏదో నీటి కాలుష్యము అట్లా అనుకున్నాం, కానీ వ్యవసాయం ద్వారా చాలా కాలుష్యం అవుతుంది, రైతులకు నేలకు అన్నిటికి కూడా చాలా దీని ప్రభావం చూపిస్తుంది, ఇబ్బందులు పడుతున్నామని మనము గమనిస్తున్నాం. ఓకే మేడం, మరి వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం గురించి చెప్పుకుంటున్నాం, దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు తెలియజేయండి మేడం.
0: మనం ఈ రసాయన ఎరువులు అలాగే పురుగుల మందులు అధికంగా వాడడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం అనేది తగ్గుముఖం పడుతుందండి. ఎందుకంటే మనం రైతులందరూ కూడాను ఒక పంట అలవాటైతే దాన్నే వేస్తూ ఉంటారనమాట సంవత్సరాల తరబడి.
1: అలా
0: సంవత్సరాల తరబడి అదే పంటను వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకే పంటను కనుక మనం సంవత్సరాల తరబడి సాగు చేయడం వల్ల కొన్ని నేల సమస్యలు మరియు కొన్ని పురుగు తెగుళ్ళు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి అనేది చాలా ముఖ్యం అన్నమాట. పంట మార్పిడి ద్వారా నేలపై ఒకే రకమైన పోషక అవసరం మరియు పురుగు ఒత్తిడిని నిరంతరం కొనసాగించకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. రైతులు పప్పుధాన్యాలను పంట మార్పిడిలో చేర్చడం ద్వారా నేల ఆరోగ్యం అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. మరి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే మనకి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద పప్పుధాన్యాలు అపరాలను ప్రకటించిందన్నమాట మన సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ కూడా మనం మన జిల్లాలో బాగా ఎక్కువగా చూస్తున్నాము. వర్షాలు అనేవి అసలు లేవు మన జిల్లాకి, సంతృప్తిగా వర్షం అనేది మనం చూడలేదు. కాబట్టి రైతులందరూ కూడాను నీటి అవసరత ఎక్కువ ఉండే పంటలు కాకుండా ఇలా అపరాలు ఏదైతే మన జిల్లాకి వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్గా డిసైడ్ చేశారో అందులో భాగంగా మన రైతు సోదరులందరూ కూడాను కందులు, మినుము, పెసర ఇలాంటి పంటలు అంటే తక్కువ కాలంలో చేతికొచ్చేసే పంటలను ఎంచుకొని వేసుకున్నట్లయితే రైతులకు ఆదాయకరంగా ఉంటుంది ఈ సంవత్సరం. ముందుగా మనం ఇందాక సేంద్రియ అదే పదార్థాలు అనేవి మన నేలలో ఈ రసాయన ఎరువులు అలాగే పురుగుల మందులు వాడడం వల్ల చాలా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. కానీ మనం వ్యవసాయం బాగా చేయాలి అనుకుంటే ఆ నేలలో సేంద్రియ పదార్థం అనేది మంచిగా చూసుకోవడం ఒక రైతు యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట.
1: ఓకే మేడం, బాగుంది. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం అంటున్నారు, అంటే నేలల్లో సేంద్రియ పదార్థం ఎందుకు ముఖ్యం అనేటువంటి విషయం కూడా తెలియజేయండి మేడం.
0: నేలలో సేంద్రియ పదార్థం ఉండడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడుతుందండి. సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటుందో నేలలో ఆ నేలకి నీటిని నిలుపుకునే సామర్థ్యం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ మాయిశ్చర్ కంటెంట్ని మెయింటైన్ చేయాలి అంటే నేలలో ఈ ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రియ పదార్థం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడడానికి కూడా ఈ సేంద్రియ పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే పంట అవశేషాలను కాల్చడం లేదా పూర్తిగా పొలం నుంచి తొలగించడం

0: చేయడం వల్ల కూడా ఈ వనరుల్లో కొంత భాగం కోల్పోతాం అన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు రైతులు సాధ్యమైన చోట పంట అవశేషాలను శాస్త్రీయంగా నిర్వహించి నేల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలి. శాస్త్రీయంగా నిర్వహించాలి అంటే మనం ముందు చర్చించుకున్న పద్ధతులు, మల్చింగ్, కంపోస్టింగ్, వర్మీ కంపోస్టింగ్ అనేవి పద్ధతులు కనుక రైతులు పాటించినట్లయితే మన నేల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే మన నేలలో సేంద్రియ పదార్థం కూడా మంచిగా మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట.
1: ఓకే మేడం, నేలల్లో సేంద్రియ పదార్థం ఎందుకు ముఖ్యమో అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావంలో భాగంగా పరపరాగ సంపర్కం కీటకాల ప్రాముఖ్యతలో సంబంధించినటువంటి విషయాలు తెలియజేయండి మేడం.
0: ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అండి. మనం ఎక్కువ పురుగుల మందులు, రసాయన ఎరువులు కనుక వాడినట్లయితే సేంద్రియ పదార్థంతో పాటు పరాగ సంపర్క కీటకాలు కూడా చాలా తక్కువైపోతాయి అన్నమాట. పరాగ సంపర్క కీటకాల్లో బాగా చూసుకున్నట్లయితే వీటిలోకి ఈ తేనెటీగలు, సీతాకోక చిలుకలు ఇవన్నీ కూడాను ఈ పరాగ సంపర్క కీటకాలు అని అంటారండి.
1: మిత్ర పురుగుల లెక్క.
0: అవునండి. ఈ తేనెటీగలు కేవలం తేనె తయారు చేసే కీటకాలు మాత్రమే కాదన్నమాట, అవి అనేక పంటల్లో పరాగ సంపర్కాన్ని సహాయపడతాయన్నమాట. అలాగే సీతాకోక చిలుకలు మరియు ఇతర కీటకాలు కూడా పర్యావరణ వ్యవస్థలో పాత్ర పోషిస్తాయి. అందువలన అవసరం లేని సమయంలో పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల ఉపయోగకరమైన కీటకాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు హానికరమైన కీటకాలు మరియు ప్రయోజనకరమైన కీటకాలను గుర్తించి పురుగుల మందులు అనేవి వాడడం అలవర్చుకుంటే చాలా మంచిది.
1: పరాగ సంపర్క కీటకాల ప్రాముఖ్యత కూడా ఈ పర్యావరణ కాలుష్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది.
0: అవునండి.
1: ఓకే మేడం గారు, మరి మనం చెప్పుకున్నటువంటి అంటే ఈ పర్యావరణ కాలుష్యం లేదా మనం అనుకున్నట్టుగా ఈ పర్యావరణ కాలుష్యం అయితేనేమి రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలు కూడా తెలియజేయండి మేడం.
0: మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయ కాలుష్యం రైతులకు ఎలా నష్టం కలిగిస్తుంది అని అంటే మొట్టమొదటిగా మనం ఆరోగ్యాన్ని చెప్పచ్చండి. రైతులు ఎవరైతే పిచికారీ చేయడానికి పొలంకి వెళ్తారో, పురుగు మందులు కానీ రసాయన ఎరువులు కానీ, ఆ సమయంలో రైతులు రక్షణ లేకుండా వెళ్ళిపోతారన్నమాట. అంటే రైతులు ఎవరైతే పిచికారీకి వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా పీపీఈ కిట్స్ అనేవి వాడాలి. కానీ మనం చూసుకున్నట్లయితే మన చుట్టూ ఉన్న రైతులు ఎవరు కూడాను పీపీఈ కిట్స్ అనేవి అసలు వాడరన్నమాట. పీపీఈ కిట్స్ అంటే ఏం లేదండి, ఒక మాస్క్, గ్లౌజెస్, అలాగే చేతులు మొత్తం కవర్ అయ్యేలా దుస్తులు వేసుకున్నట్లయితే ఇవే ప్రొటెక్షన్ కిట్స్గా వాళ్ళకి ఉపయోగపడతాయన్నమాట. ఎందుకంటే రైతులు ఎవరైతే పిచికారీ చేస్తున్నారో వాళ్ళు గంటల తరబడి ఆ పొలంలోనే ఉంటారు. వాళ్ళు కొన్ని గంటలుగా స్ట్రాంగ్ ఉండే పంజెంట్ స్మెల్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలాంటి గాఢమైన వాసనలు ఒక వ్యక్తి గంటల తరబడి పీల్చుకున్నట్లయితే ఖచ్చితంగా రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. వీటితో పాటు ఎక్కడైనా పిచికారీ చేసేటప్పుడు మన చేతుల మీద, కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. కాబట్టి రబ్బర్ బూట్స్ అనేవి యూస్ చేయడం చాలా మంచిది. అలాగే చేతులకు గ్లౌస్ అనేవి వేసుకోవడం కూడా చాలా ముఖ్యం అండి రైతులు. వీటన్నిటిని కూడాను రైతులు ఇగ్నోర్ చేయకుండా ఇప్పటి నుండి అట్లీస్ట్ ఇక నుండి అయినా కూడా ఈ పద్ధతులను అలవర్చుకోవడం చాలా మంచిది. ఎవరైతే పొలానికి వెళ్ళి పిచికారీలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళందరూ కూడాను మాస్క్ మరియు గ్లౌస్ వీలైనంత ధరిస్తే చాలా బాగుంటుంది. రబ్బర్ బూట్స్ అంటే మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అట్లీస్ట్ ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్ లేదా స్లీవ్స్ అంతా కవర్ అయ్యేలా, హ్యాండ్స్ అంతా కవర్ అయ్యేలా స్లీవ్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే గ్లౌజ్, మాస్క్ అనేవి తప్పనిసరి అండి. ఇంకా వీలైతే కళ్ళను కూడా మనం రక్షణగా పెట్టుకోవడం చాలా మంచిది పిచికారీ చేసే సమయంలో. రెండవది ఉత్పత్తి వ్యయం అండి. పురుగుల మందులు, ఎరువులను అవసరానికి మించి ఉపయోగిస్తే రైతు పెట్టుబడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు మన రైతులు ఎవరు చెప్పినా వినట్లేదు, డైరెక్ట్గా పక్కన పొలం అతను ఇంత తెచ్చారు, ఇన్ని డబ్బాలు కొడితే త్వరగా పోయిందంట అని చెప్పేస్తే వెంటనే అన్ని డబ్బాలు తెచ్చుకుంటున్నారు. లేదా అతను మూడు కొట్టాడు అని అంటే మూడు కొడితే నాలుగు రోజుల్లో పోయింది అంటే నేను నాలుగు కొడితే ఇంకా త్వరగా పోతుంది అనే ధోరణిలో ఉన్నారనమాట రైతు సోదరులందరూ కూడాను. అలా కాకుండా ఎంతైతే సిఫార్సు చేస్తారో అంతమందే ఉపయోగించడం వల్ల మనకి ఖర్చు అనేది తగ్గుతుంది, అలాగే సివియారిటీ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట.

0: అది రైతులకు అలాగే మన నేలకి, ఎక్కడైతే మనం వ్యవసాయం చేస్తున్నామో అందులో కూడా మనం అనేది సివియారిటీ అనేది తక్కువ చేయొచ్చు అన్నమాట. రైతులు అందుకే చాలా జాగ్రత్తగా ఎప్పుడు పురుగులను లేదా తెగుళ్లను త్వరగా గమనించగలిగినట్లయితే, వాళ్ళ పొలంలో ఇన్సిడెంట్ని త్వరగా గ్రహించినట్లయితే తక్కువ మందు వాడచ్చు, అలాగే గాఢత తక్కువ ఉన్న మందులతోనే మనం ఆ తెగుళ్లను కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. మూడవది చూసుకుంటే నేల సారాన్ని కాపాడుకోవచ్చు అన్నమాట. నేల ఆరోగ్యం దెబ్బతింటే దీర్ఘకాలంలో పంటలు ఉత్పాదకత అనేది చాలా ప్రభావం చూపుతుంది అన్నమాట. అంటే ఎలా అంటే, కాలుష్యం కేవలం పర్యావరణ సమస్య కాదు, అది రైతు యొక్క ఆరోగ్యం అలాగే రైతు పెట్టుబడి మరియు రైతు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉన్న సమస్య అన్నమాట. కాబట్టి రైతులు పురుగుల మందులు అలాగే ఎరువులు వాడే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే వ్యవసాయంలో ఏవైతే పనులు చేపడుతూ ఉంటారో ఆ పనులు చేసేటప్పుడు కూడాను కొంచెం చిన్న చిన్న మెలకువలు కనుక తెలుసుకొని పాటించినట్లయితే రైతు ఆరోగ్యానికి అలాగే రైతు ఖర్చును కూడా మనం తగ్గించవచ్చు, వీటితో పాటు మన పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు అన్నమాట.
1: ఓకే మేడం గారు, మరి ఈ వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావంలో భాగంగా రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయం కూడా రైతు సోదరులకు చాలా స్పష్టంగా తెలియజేశారు. బాగుంది మేడం. వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావంలో భాగంగా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారు చాలా చక్కటి సమాచారం రైతు సోదరులకు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ కాలుష్యం రైతులపై మరియు పర్యావరణంపై ప్రభావం గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ టి మానస గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్త్ గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణశరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త్ టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
2: నమస్కారం సార్.
1: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
2: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పీడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వ అనేది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
1: సార్, మరి ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
2: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది.

0: అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
0: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకు వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డేటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళడం జరుగుతుంది.
1: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1లో ఉపాధ్యాయులు, పార్ట్ 2లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
0: పార్ట్ 1లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
0: పార్ట్ 2లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు, కళాశాలకైనా అన్ని స్కూళ్ళు, కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలను పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో UDID, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ UDID సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో ఒకే పర్సన్కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్నీ కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు కానీ, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ RPW Act 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన

0: వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాచే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసెబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రినివల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ప్రశస్త టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు ఎగుమతుల పెంపు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
2: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జీడిపి అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ హావ్ బీన్ షేప్డ్ బై ది సైకిల్ ఆఫ్ sowing and reaping. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Makara Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices. It employs approximately 46.1% of the workforce and supports close to 55% of the entire population. In the agriculture year of 2024-25, Bharat has recorded food grain output of over 350 million metric tons, marking an increase of over 25 million metric tons over the preceding year. I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers, like PM Kisan Samman Nidhi, Fasal Bima Yojana, Kishan Credit Card schemes, and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management, and farm mechanization assistance and field demonstrations for maize farmers. As a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. Happiness is that our farmers are coming forward and they are leading in it. The Union Government's Namo Drone Didi, having an outlay of over ₹1,200 crores for providing drones to women self-help groups, for providing rental services to farmers for the application of fertilizers and pesticides, has yielded significant results all over the country. This is greatly benefiting the women farmers. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. A developed India rests on homegrown innovation, resilient supply chains, and workforce ready for the future. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. His pioneering initiatives, from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system, reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. Through his work,

0: He has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the Annadada, our farmers. Our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me, it may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. Today, become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow.
1: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిస్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
2: డెస్పైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, ద రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ బ్యాలెన్సింగ్ అవర్ కంట్రీస్ ఎకానమీ రిమైన్స్ ఇండిస్పెన్సబుల్. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
1: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
3: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీద చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్రానంగానే టెక్నాలజీలో ముందున్నాం.

0: ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరినే పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్ పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని, ఆర్టికల్చర్ ని, వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి, 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు గుడిపోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం. రండి శీర్షికన అంతర్జాతీయ వార్తల గురించి వింటారు. ముందుగా విందాం విద్యా ఉద్యోగ సమాచారం. ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్లో 1871 ఎస్ఐ పోస్టులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1871. ఖాళీల వివరాలు సిఏ, సిపిఎఫ్, ఎస్జీడి 1320 ఖాళీలు. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ పురుషుల ఖాళీలు 205. ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళల 112 ఖాళీలు. సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ సిఏపిఎఫ్ పురుషులు 234 ఖాళీలు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సిఏపిఎఫ్లో ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్ డిగ్రీ లేదా సంబంధిత ఇంజనీరింగ్లో 3 డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషుల పోస్టులకి ఫిజికల్ టెస్ట్ సమయానికి మోటార్ లైట్ వెహికల్ మోటార్ సైకిల్ కార్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి సిఏపిఎఫ్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ అభ్యర్థులకు 20 నుండి 25 మధ్య, సిఏపిఎఫ్ ఎస్ఐ ఫైర్ అభ్యర్థులకు 18 నుండి 30 మధ్య వయసు ఉండాలి. వేతనం నెలకు 35,400 రూపాయల నుండి 112,400 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష లేదా పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సిఎస్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 30 సెప్టెంబర్. దరఖాస్తు సవరణ తేదీలు 8 నుండి 10 అక్టోబర్ వరకు. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా ssc.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి ssc.gov.in.

తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు. ఈరోజు తెలుసుకోబోతున్న అంశం అంతర్జాతీయ వార్తలు. అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవాన్ని ఈరోజున మనం జరుపుకుంటున్నాము. చెమిటి ప్రజల మానవ హక్కుల తీర్మానం అనే ఇతివృత్తంతో ప్రపంచ చెమిటి ప్రజల సమాఖ్య 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంగవైకల్య వ్యక్తుల హక్కులను దృఢపరుస్తూ తీసుకున్న నిర్ణయానికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 23 సెప్టెంబర్ను అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంగా 2017లో మొదటిసారిగా ప్రకటించింది. నిన్న న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ సభ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న సైనిక చర్యలను నిలువరించమని, ప్రతిగా టెహ్రాన్ మీద ఆర్థిక ఒత్తిడిని తీసుకురావాలని ఇతర దేశాలను కోరారు. తద్వారా ఇరాన్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సాధారణ సభ సమావేశంలో కృత్రిమ మేధస్సు విజ్ఞానాన్ని క్రమబద్ధీకరించాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని, వాతావరణ భౌగోళిక సమస్యలను అధిగమించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచ నాయకులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సెక్రటరీ జనరల్గా తన చివరి ప్రసంగంలో కోరారు. యూరోపియన్ ఆంతరంగిక నియమాలను ఉల్లంఘించారంటూ ఐర్లాండ్ సమాచార భద్రతా సంస్థ గూగుల్ సంస్థపై 403 మిలియన్

యూరోల జరిమానాను విధించింది. ఇరాన్కు సంబంధించిన హౌతీల తిరుగుబాట్లను అణచివేసేందుకు తమ మిలిటరీ బలగాలను సౌదీ అరేబియాకు పంపించడానికి బ్రిటన్ అంగీకరించింది. దుబాయ్లో ఉంటున్న భారతీయులు ఎదుర్కొంటున్న సైబర్ నేరాలు, ఆర్థిక మరియు బ్యాంకింగ్ మోసాలు మరియు ఎమిరేట్స్ ఐడి దుర్వినియోగం వంటి పలు సమస్యలకు సంబంధించి న్యాయపరమైన మార్గదర్శకం చేసేందుకు దుబాయ్లోనే కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక సదస్సును నిర్వహించింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కువైట్, ఈజిప్ట్ మరియు తుర్కియోకు సంబంధించిన విదేశాంగ మంత్రులతో ప్రస్తుతం సౌదీలో జరుగుతున్న హౌతీల విరోధక చర్యలు మరియు ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి చర్చించారు. రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమాకు ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో ప్రస్తుతం పరిపాలన చేస్తున్న యునైటెడ్ రష్యా పార్టీ 57.83% ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లు రష్యన్ కేంద్రీయ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిపాలనను మరింత కట్టుదిట్టం చేయగలదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే జత్రబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ దనియా కిచెన్ మార్కెట్ ప్రవేశం వద్ద వదిలివెళ్లిన ఒక సంచి నుండి 10 నాటు బొమ్మలను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 45 కేసుల్లో 460 మందిని అరెస్ట్ చేశారు. గత నెల ఆగస్టులో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 1400 మందికి పైగా చనిపోగా ఇంకా లెక్కలోకి రాని 6000 మంది ప్రజల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మీరింతవరకు అంతర్జాతీయ వార్తలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ
1: అప్నానే సమయ్ ఆప్కా వివేక్ హోనా చాహియే ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై లేకిన్ సహీ ప్రశ్న పూచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే టెక్నిక్ ఆప్కో గతి దే సక్తే హై లేకిన్ యే తయ్ కర్నా హై ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై డేటా ఆప్కో సూచనా దే సక్తా హై లేకిన్ ఉస్ సూచనా కే నైతిక ఉపయోగ్ కేసే కర్నా హై యే నిర్ణయ్ ఆప్కో హీ కర్నా హై.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారి గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
2: హమారే ఆయుష్ మంత్రాలయ జో థీమ్ చునియే హే ఓ హే బెహతర్ కల్ కే లియే ఆయుర్వేద్, యానీ కి అగర్ బుఢాపే మే భీ అగర్ హమ్ అచ్చా స్వాస్థ్య రఖనా చాతే హే జిందగీ హమ్ వహాన్ పర్ జీనా చాతే హే తో అభీ సే ఆయుర్వేద్ ఔర్ ఆయుష్ కో యోగా కో అప్నాయియే. ఔర్ ఇస్కా జో ఆయోజన్ హే హమారా యే 23 సితంబర్ కా యే సాల్ హమ్ మహారాష్ట్ర కే నాగపూర్ మే ఇస్కో హమ్ మనా రహే హే.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం,

పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా 3 మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. 1 స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పథకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పథకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పథకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పథకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పథకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరంపాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు.
ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా

0: తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న సినిమా పాట ఉగాది. ఈ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు SV కృష్ణారెడ్డి.

సీమశాస్త్రి చిత్రం నుండి కారుణ్య సుచిత్ర పాడిన కలువకృష్ణసాయి పాట వింటారు. సంగీతం అందించారు వందేమాతరం శ్రీనివాస్.

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరిగా వినబోతున్న చిత్రగీతం విజయ్ కుమార్ గీత సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట వింటారు. చిత్రం ఖడ్గం.

ఇంతటితో చిత్రమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రీ కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపిన శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ. తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాటని విందాం.

గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. గీతమాలిక శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో వారు కోరుతున్నారు బంపర్ ఆఫర్ సినిమా నుండి ఎందుకే రవణమ్మ పాటని ప్రసారం చేయమంటి కోరుతున్న అభిమాన శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలా సింగ్ వారి ఉత్తరాన్ని పంపారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాటని వినిపిస్తాం, కానీ ఆ పాట అందుబాటులో లేదు. ఆ హీరోకి సంబంధించిన మరో పాట విందాం.

ఈ పాపపు జగతిలో పాటని ప్రసారం చేయండి అంటూ ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ కనౌజీగూడ ఇందిరానగర్ నుండి పంపిన శ్రోతలు శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాట.

ఈ ఉత్తరాన్ని తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సాత్నూర్ మండలం సిద్ధుల నాగారం నుండి రాసిన శ్రోతలు దొడ్ల మర్లయ్య, సత్తమ్మ, వాణిజ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్ స్వామి, రాజేశ్వర్, రాజు కోటి, మీనా, మీనమ్మ, లోకేశ్వర్, దుర్గయ్య, విక్రాంత్ బాబు, లావణ్యమ్మ, దుర్గారావు, ఎల్లయ్య, గడ్డ రజని, వెన్నెలమ్మ మరియు వారి బంధుమిత్రులు కోరుతున్నారు. వారు కోరుతున్నారు ప్రతిఘటన చిత్రం నుండి ఈ దుర్యోధన దుశ్శాసన పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి, విందాం మరి.

भूलोग।

కోకిలమ్మ చిత్రం నుండి పల్లవించవా నా గొంతులో పాటని ప్రసారం చేయమంటూ కోరుతున్న అభిమాన శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండానని మీకోసం నిర్మించిన పాట.

0: ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడల ముఖ్యాంశాల సమాహారం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే అంజలి. भारत ने रूस और ईरान से तेल खरीदने वाले देशों पर शुल्क लगाने के अमरीकी कानून पर अपने हितों और चिंताओं को एक बार
2: विद द ट्रेमेंडस परफॉर्मेंसेस. हेलो एंड वेलकम टू द एशियन गेम्स आईची नगोया 2026 रिपोर्ट ऑन आकाशवाणी. माय नेम इज अभिनव पुंछी एंड आई विल बी टेकिंग यू थ्रू ऑल द एक्शन फ्रॉम द एशियन गेम्स टुडे एंड हियर आर द हेडलाइंस. इट वाज अनदर एक्साइटिंग डे एज आवर नेशन वन 5 मेडल्स. Mirabai Chanu starring with the silver, ending her Asiad medal drought. While 4 bronzes came from Jayameena in soft tennis, the men's badminton team, the

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. మధుర గీతాలు అలనాటి ఆపాత చిత్రాల్లోనే సుమధురమైనగా గీతాలను వినే కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న పాట సముద్రాల సీనియర్ గీత రచనకు పి ఆదినారాయణరావు సంగీతం అందించగా ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు. చిత్రం సువర్ణ సుందరి.

కంచుకోట ఈ చిత్రం నుండి పి సుశీల ఎస్ జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్.

ఆత్రేయ గీత సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించగా, పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం అంతస్తులు.

భోగభాగ్యాలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు చక్రవర్తి. గీత సాహిత్యం మోదుకూరి జాన్సన్.

మల్లేశ్వరి ఈ చిత్రం నుండి ఘంటసాల పి భానుమతి గానం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం వింటారు. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

కొసరాజు గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వింటారు. చిత్రం మూగ మనసులు.

0: తిరిగేవాడు మాదా కవళం.
1: ఇల్లు వాకిలి లేని వాడు బెచ్చ పెట్టుకుని తిరిగేవాడు ఎగుడు.

మధురగీతాలు కార్యక్రమంలో వినబోతున్న చివరి మధురగీతం దాశరథి గీత సాహిత్యానికి ఎస్పి కోదండపాణి సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం పండంటి కాపురం.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్గపురం కేంద్రం 101.5 FM సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.